0: வந்தே மாத்திரம்.
1: வந்தே மாத்திரம் சுஜலா சுஃபலா மலய ஜ சீதலா.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ రేబీస్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ రేబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతువులకు టీకాలు వేయించడం, మనుషుల ప్రాణాలు కాపాడటం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. రేబీస్ ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. ఒకసారి లక్షణాలు కనిపిస్తే దాదాపు ప్రాణాంతకం. కుక్కలు, గబ్బిలాలు లేదా ఇతర జంతువులు కరవడం లేదా గోకడం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాల నుంచి నెలల వరకు ఈ వైరస్ శరీరంలో నిద్రాణంలో ఉంటుంది. అందుకే రేబీస్ లక్షణాలు ముందుగానే గుర్తించడం చాలా కష్టమంటున్నారు. రేబీస్ వ్యాధిని గుర్తించే 6 లక్షణాల గురించి మాట్లాడుకుంటే, కాటు వేసిన చోట దురద నొప్పి ఉంటుంది. రేబీస్ మొదటి లక్షణాల్లో ఇది ఒకటి. కాటు లేదా గీతలు పడిన ప్రదేశంలో తిమ్మిరి, సూదురుతో గుచ్చినట్టు అనిపించడం, నొప్పిగా ఉండడం లాంటివి ఉంటాయి. ఇది చాలామందిలో కనిపిస్తుంది. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయవద్దు. జ్వరం, అలసట, తలనొప్పి, ఒళ్ళునొప్పులు లాంటి ఫ్లూ లక్షణాలు పోలి ఉంటాయి. అందుకే చాలామంది వీటిని మామూలు ఫ్లూ అని భావిస్తారు. జంతువులు కాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ముఖ్యం. కుక్క కాటును ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. జంతువు కరిచిందంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. కుక్క లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రమైన నీరు, సబ్బుతో బాగా కడగాలి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైతే రేబీస్ టీకాలు, ఇతర చికిత్స వైద్యులు అందిస్తారు. ముఖ్యంగా చిన్న గాయమే కదా, ఏం కాదులే అనే నిర్లక్ష్యం చేయవద్దు. ఇంటి చిట్కాలతోనే సరిపెట్టుకోవద్దు. మరోవైపు ఇంటిలో పెంచుకునే జంతువులకు టీకాలు వేయించడం చాలా ముఖ్యం. పెంపుడు కుక్కలు, పిల్లులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. రేబీస్ గురించి భయపడటం కంటే అవగాహనతో ఉండడం ముఖ్యం. చిన్న జాగ్రత్త, ఒక సకాలంలో తీసుకున్న నిర్ణయం ప్రాణాలను కాపాడగలదు. ఈ ప్రపంచ రేబీస్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. జంతువులను ప్రేమిద్దాం, వాటికి బాధ్యతగా టీకాలు వేయిద్దాం. జంతువులు కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిద్దాం.

ఈరోజుకున్న మరో విశేషం ఏంటంటే, దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన షహీద్ భగత్ సింగ్ జయంతి నేడు. 1907 సెప్టెంబర్ 28 పంజాబ్లోని బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం, సామాజిక మార్పు, ప్రజల హక్కుల గురించి ఆలోచించడం ఆయన ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్రోద్యమంలో ఆయన కీలకంగా పాల్గొన్నారు. తన రచనలు, ప్రసంగాలు, ఉద్యమాల ద్వారా యువతలో స్వాతంత్ర భావాన్ని రగిలించారు. ఆయన చేసిన పోరాటాల వల్ల జైలు జీవితం అనుభవించారు. జైలు జీవితంలో కూడా భగత్ సింగ్ తన ఆలోచనలు, రచనలు, నిరసనలతో ప్రజల్లో చర్చకు కారణమయ్యారు. ఈ పోరాటంలో కేవలం 23 వయసులోనే 1931 మార్చి 23 భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. చిన్న జీవితమే కానీ దేశ

ఈ రోజుకున్న మరో విశేషం ఏంటంటే, ప్రపంచ నదుల దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. నదుల ప్రాధాన్యతను గుర్తు చేసే రోజు ఇది. నదులు కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు, మన జీవనానికి ఆధారం. ప్రపంచంలో అనేక నాగరికతలు నదుల ఒడ్డునే అభివృద్ధి చెందాయి. వ్యవసాయానికి నీరు, తాగునీటికి ఆధారం, భూగర్భ జలాల పెంపు, విద్యుత్ ఉత్పత్తి, జీవ వైవిధ్యానికి ఆవాసం, ఇలా మన జీవితంలో నదుల పాత్ర ఎంతో కీలకం.

హాస్పిటల్లో ఈరోజు ప్రత్యేకత విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు తింటాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం 102.7 సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలిపినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సూక్తిస్థ. మరి ఈనాటి సూక్తిస్థ వ్యాఖ్యత కందూరు రాజాకారు.
1: మంచి మాట గొంతు దాటక ముందు మౌనం ఒక మంత్రం. గొంతు దాటిందంటే మాటకు గెలుపు ఓటములు రెండూ ఉంటాయి. కాబట్టి మంచి మాట అనేది మనిషి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితాన్ని చూపిస్తుంది. జిహోగ్రే వర్తతే లక్ష్మి, జిహోగ్రే మిత్రబాంధవ, జిహోగ్రే బంధన ప్రాప్తి, జిహోగ్రే మరణం ధ్రువం. అంటే మన ధనము సమకూర్చుకోవడము దగ్గర నుంచి మరణము సంపాదించుకోవడం వరకు అన్నీ మాటే చేయగలదు, ఒక మాట అన్ని పనులు కూడా చేయగలదు. ఇక్కడ ఒక గురువు తన శిష్యులందరినీ పిలిచి జీవితంలో ఎందుకు బాగా పనికొచ్చే వస్తువును ఒకదాన్ని తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు శిష్యులందరూ పక్క రోజు తలా ఒక్కొక్క వస్తువుని తీసుకొచ్చి, ఒకరు పసుపు, ఒకరు బంగారము, ఇలా రకరకాలైన వస్తువులు తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారు. గురువు ఇలా ఎందుకు తెచ్చావన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క దానికి ఇది ఎందుకు విలువైనది అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఒక్క శిష్యుడు మాత్రం నాలుకని తీసుకొని వచ్చాడు. ఇది ఎందుకురా మంచిది అంటే, గురువుగారు 84 కోట్ల జీవరాశులలో మాట అనేది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక వరము. ఈ మాటతోనే కదా ఇంతమంది మనం చదువుకోగలుగుతున్నాము, ఎన్నో గ్రంథాలు చదువుతున్నాము, వేదపఠనం చేయగలుగుతున్నాము. కాబట్టి ఇదే మాట లేకపోతే ఏ జంతువుకి ఈ వేదపఠనాలు కానీ ఈ దేవుడి దైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ లేవు. కాబట్టి ఇదే అత్యుత్తమమైనటువంటి సాధనంగా నాకు అనిపించింది అని వివరణ ఇస్తే, ఇకపోతే పక్కరోజు మరలా గురువు గారు ప్రపంచంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంటే ఒకటి తీసుకురమ్మని చెప్తారు. ఇప్పుడు గురువు గారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని తీసుకొచ్చి పక్కరోజు ప్రదర్శింపజేస్తారు. గురువు గారు అందరినీ అడుగగా వారి యొక్క అభిప్రాయాలను, ప్రతి వస్తువు ఎందుకు పనికిమాలిన వస్తువు అని తెలియజేస్తుంటే, ఈ శిష్యుడు మాత్రం నాలుకనే తీసుకొస్తాడు. మళ్ళీ ఇదేమిటి, నిన్న నాలుకని తెచ్చావు, ఈరోజు నాలుకని తెచ్చావు అంటే, ఈ యొక్క మాట్లాడడానికి దేవుడు మాట్లాడే వరాన్ని మానవులకి ఇచ్చి మరి మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతమంది సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా దుర్భాషలాడి అధిక భాషణం చేసి ఇలా తగాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచంలో మానవులందరూ తగలాడుకోవడానికి, కొట్లాడుకోవడానికి, అనేకమైన సమస్యలు తెచ్చుకోవడానికి ఈ మాట తీరే, ఈ మాటే కదా గురువు గారు అందుకని ఇన్ని అనర్థాలకు తెచ్చేటటువంటి నాలుక ప్రపంచంలో కల్లా అత్యంత పనికిమాలిన వస్తువు, కాకపోతే మరేమవుతుంది అని గురువుగారికి సెలవిచ్చారు. రామాయణంలో మందర మాట వల్లనే కైక తన వరాలను కోరుకొని రామాయణాన్ని ఒక మలుపు తిప్పింది. అదేవిధంగా లంకలో సీతమ్మ వారు

0: చెట్టుకు ఉరేపేసుకుంటున్నటువంటి సమయంలో హనుమంతుల వారు రామకథను వినిపించడం, అంటే మాట్లాడడం వల్లనే రామాయణం మలుపు తిరిగి మరి రావణ మరణానికి అది తోడ్పడింది. కాబట్టి మంచి మాట అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండి తీరాలి. మరి ఈ మంచి మాటలు అనేవి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి అని. అంటే ఎవరు చెప్పినా వినాలి, కానీ ఆ మాటలను పాటించేటప్పుడు మనం ఆలోచించాలి అని అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి ఆచరించగలగాలని, ఈ విషయాన్ని చిన్నపిల్లలకు చెప్పాలని, పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో మార్పు తీసుకొని రావచ్చని ఆశిస్తున్నాము.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి శుద్ధ విన్నారు. వ్యాఖ్యాత కందూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్.

ప్రపంచమంతటా విస్తరించిన వామన వృక్ష కళ భారతీయ పురాతన ఆవిష్కరణల్లో ఒక గొప్ప గౌరవంగా నిలిచింది. నేటికి ఇది మనకు చిన్న ప్రకృతి దృశ్యాలు అంటే మినియేచర్ ల్యాండ్స్కేప్స్ మరియు బోన్సాయి చెట్లను సృష్టించడానికి ప్రేరణనిస్తుంది. బోన్సాయి అనేవి ప్రకృతిలో కనిపించే చెట్లకు చిన్న పరిమాణంలో ప్రతిరూపాలు. ఇవి వృక్షశాస్త్ర జ్ఞానము, ఉద్యాన పద్ధతులు మరియు కళాత్మక సృజనాత్మకతను సమన్వయం చేసి సమతుల్యత, సరళత మరియు ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడతాయి. బోన్సాయి అనే పదంని సుమారుగా అనువదిస్తే కుండలో పెంచిన మొక్క అని అర్థాన్నిస్తుంది. ఈ కళను అభ్యసించే వారు మొక్క, కుండ మరియు ప్రకృతి మధ్య సమతుల్యతను కాపాడడానికి ప్రయత్నిస్తారు. ప్రకృతిలో సఖ్యతగా పనిచేయడం, దానిని నియంత్రించకుండా ఉండటం బోన్సాయి కళ యొక్క మూల సూత్రం. బోన్సాయి మొక్కలను చాలా సంవత్సరాల పాటు చిన్న పరిమాణంలో గల కుండీలలో పెంచి ఆకర్షణీయమైన ఆకారము మరియు ప్రత్యేక శైలిలో తీర్చిదిద్దిన పెద్ద చెట్లు, మరో విధంగా చెప్పాలంటే మరగుజ్జు వృక్షాలు అని కూడా చెప్పుకోవచ్చు. బోన్సాయి అనేది ఒక మొక్కను చిన్న పరిమాణంలో పెంచి వృద్ధాప్య సహజ రూపాన్ని కలిగేలా తీర్చిదిద్దే ఒక కళ. ఈ ప్రక్రియలో మొక్కలను అత్యంత చిన్నగా ఉండే పద్ధతులు ఉపయోగిస్తారు. సాధారణంగా బోన్సాయి ఎత్తు 30 నుంచి 60 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. అయితే 25 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న చిన్న బోన్సాయిలు కూడా ఇష్టపడతారు. కనీసం 10 సంవత్సరాల వయసు గల బోన్సాయిలు సాధారణంగా ఉంటాయి. కానీ 100 లేదా 200 సంవత్సరాల వయసు గలవి వెనరబుల్ అంటే అత్యంత విలువైనగా పరిగణించబడతాయి. బోన్సాయి పెంచడానికి ప్రత్యేకమైన కుండలు అవసరము. ఇవి సాధారణంగా 5 నుంచి 7.5 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండాలి. గుండ్రంగా 6 కోణాలుగా లేదా చతురస్త్రాకారంలో ఉండే 25 నుంచి 30 సెంటీమీటర్ల వ్యాసం గల కుండలు వీటి పెరుగుదలకు అనుకూలమైనవి. మొసాయిక్, ఆకాశ నీలం, టెర్రకోట, గ్రే లేదా ఆకుపచ్చ వంటి రంగుల కుండలు బోన్సాయి పెంపకానికి సరిపోతాయి. జూనిఫర్, ఫైన్, ఎల్మ్, మేపుల్, సైప్రస్ మరియు జెడ్ వంటి మొక్కలు బోన్సాయి కోసం అనుకూలంగా ఉంటాయి. భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సపోటా, బోగన్విలియా, చింత, ఫైకస్ జాతులు మరియు వెస్ట్ ఇండియన్ చెర్రీ వంటి మొక్కలు అనువైనవి. బోన్సాయి మొక్కలను మరగుజ్జు వృక్షాలు అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలకు తగినంత పోషకాలు ఎప్పుడు అందిస్తూనే ఉండాలి. అయితే వేర్లను సమర్థవంతంగా కత్తిరించడం మరియు శిక్షణ పద్ధతులు పాటించడం ద్వారా వాటి పెరుగుదలను నియంత్రిస్తారు. కొమ్మలకు శిక్షణనిచ్చే విధానం విషయానికొస్తే కాండం మరియు కొమ్మలను వంచి బలంగా తీర్చిదిద్దడానికి వైర్ను చుడతారు. కొన్ని నెలల తర్వాత ఆకారం స్థిరపడినప్పుడు ఆ వైర్ను తీసేస్తారు. బోన్సాయిని ట్విస్టెడ్ ట్రంక్, నిటారుగా, ఐ ఆకారం, సెమీ కాస్కేడ్, కాస్కేడ్, వంగిన ఆకారం వంటి వివిధ రూపాల్లో తీర్చిదిద్దవచ్చు. వీటిని నాటే సమయాల్లో వేర్లు మరియు మొక్కల చివర్లను కత్తిరించడం జరుగుతుంది. అలాగే కొమ్మల చివరి భాగాలను త్రుంచివేయడం, అదనపు పక్క కొమ్మలను తొలగించడం ద్వారా ఆకారాన్ని కాపాడుతారు. ఈ మొక్కలను ప్రతి సంవత్సరం మొక్కను మళ్లీ నాటడం లేదా కుండ నుండి తీసి వేర్లను తేలికపాటి కత్తిరింపులు చేసి తిరిగి నాటడం వంటివి చేస్తారు. వేర్లు మరియు కొమ్మలను తేలికగా కత్తిరింపుల ద్వారా బోన్సాయి పెరుగుదలను నియంత్రిస్తూ చిన్న పరిమాణంలోనే ఉండి పెద్ద చెట్టులా కనిపించే విధంగా రూపాన్ని పొందుతుంది. బోన్సాయి మొక్కలకు తక్కువ మోతాదులోనే ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన మరియు సూక్ష్మ పోషకాలు కలిగిన ద్రావణ ఎరువులు వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. కొన్ని సమయాలలో నూనె పిండి సారాన్ని కూడా జోడిస్తారు. వీటిని కూడా పరిమితంగానే ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ లోతు కుండల్లో ఉన్న మొక్కలకు రోజుకు 2 సార్లు, లోతైన కుండల్లో ఉన్న మొక్కలకు రోజుకు 1 సారి మాత్రమే నీరు ఇవ్వడం మంచిది. కఠిన పరిస్థితులకు అలవాటు పడ్డ గట్టి కలప మొక్కలను ఎంపిక చేయడము మంచిదే. ఇవి రాళ్ల చెలికలలో లేదా గోడల వద్ద పెరిగిన మొక్కల నుంచి తీసుకోవచ్చు. నర్సరీలో పెంచిన పాత మొక్కలు, కటింగ్స్, గ్రాఫ్టింగు లేదా లేయరింగ్ ద్వారా పెంచిన మొక్కలను కూడా బోన్సాయి కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ బోన్సాయి మొక్కలను బాగా వెలుతురు ఉండే బయట ప్రదేశాలలో, అలాగే గాలి ప్రసరణ ఉండే ప్రదేశంలో, ఇంట్లో అయితే కిటికీ దగ్గర మాత్రమే ఉంచాలి.
బోన్సాయి మొక్కలు ఇంటి హాలు, బాల్కనీ, టేబుల్ మీద లేదా ఆఫీస్ డెస్కులపై ఉంచితే సహజ సిద్ధమైన అందాన్ని పెంచుతాయి. పచ్చదనము, మనసుకు శాంతి, ఒత్తిడి తగ్గింపుకు ఇవి ఉపయోగపడతాయి. పని ఒత్తిడిలో ఉన్న వారికి ఇది ఉపశమనంగా కూడా పనిచేస్తుంది. బోన్సాయి మొక్కలు ప్రత్యేకమైన బహుమతిగా కూడా ఇవ్వడానికి అనుకూలమైనవి. చిన్న స్థలాల్లో కూడా సులభంగా వీటిని పెంచుకోవచ్చు. కాబట్టి అపార్ట్మెంటులకు అనుకూలంగా కూడా ఇవి ఉంటాయి. బోన్సాయి మొక్కలు గాలిలోని కొన్ని హానికర వాయువులను తగ్గించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. గదిలో తేమను సమతుల్యం చేయడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. చిన్న స్థాయిలో అయినా ప్రకృతి జీవ వైవిధ్యాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి. బోన్సాయి పెంపకం ద్వారా ప్రకృతి పరిరక్షణపై కూడా ఆసక్తి పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణాన్ని కొంతవరకు చల్లగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. మొత్తానికి బోన్సాయి మొక్కలు ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో అందాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యం మరియు పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూర్చే విలువైన మొక్కలుగా పరిగణించబడతాయి. బోన్సాయి పద్ధతిలో చెట్లను పెంచే విధానం విషయానికి వస్తే చిన్న ఆకులు లేదా సూది లాంటి ఆకులు ఉన్న మొక్కలు కూడా ఎంపిక చేసుకోవాలి. కొమ్మల మధ్య దూరం చిన్నగా ఉండాలి. ఆకర్షణీయమైన బెరడు లేదా వేర్లు కలిగి ఉండాలి. ఇంకా కొమ్మల పెరుగుదల తీరు ఆకర్షణీయంగా ఉండాలి. మొక్క వయసు ఎక్కువగా కనిపించాలంటే వేర్లలో 1/3 బయటకు కనిపించేలా ఉండాలి. ఈ మొక్కలను కుండల్లో నాటే ముందు వంకరగా లేదా చిక్కగా ఉన్న వేర్లను సరిచేయాలి. పై కొమ్మలు క్రింది కొమ్మలను కప్పివేయకుండా ఉండాలి. సాధారణంగా టెర్రాకోటా లేదా సిరామిక్ తో తయారు చేసిన కుండలను మాత్రమే వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో ఉండి మరియు ఎత్తు తక్కువగా ఉన్నవే సరైనవి. చతురస్త్రం, గుండ్రం, దీర్ఘ చతురస్త్రం గల కుండలను ఎక్కువగా వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. గుండ్రం లేదా చతురస్త్ర కుండల్లో మొక్కను మధ్యలో నాటుకోవచ్చు. ఇతర ఆకారాల కుండల్లో మొక్కను పక్కవైపు నాటడమే మంచిది. వీటికి ఉపయోగించే మట్టి మిశ్రమం విషయానికి వస్తే లోమ్ మట్టి 2 భాగాలు, ఆకుల ఎరువు 1 భాగం, మోటు ఇసుక కొంచెం, అలాగే మట్టిపై మాసు వేయడం వల్ల సహజమైన రూపం వస్తుంది. అలాగే 1 లేదా 2 చిన్న రాళ్లను పెట్టడం ద్వారా బోన్సాయికి మరింత అందం పెరుగుతుంది. మనం చెప్పుకున్న సూచనలను పాటించి ఇంటి వద్ద దొరికే మొక్కలను బోన్సాయి విధానంలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. మరియు ఖాళీ సమయాల్లో ఉద్యాన తోటల్లో బోన్సాయి మొక్కల ఎంపిక ద్వారా ఇంటి వద్ద నుంచి ఆహ్లాద వాతావరణము ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న కాలుష్య వాతావరణాన్ని అధిగమించడానికి బోన్సాయి మొక్కల పెంపకమును ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. ఎందుకంటే పట్టణ మరియు నగర ప్రాంత పర్యావరణాన్ని కాపాడే ఒక చర్యగా భావించవచ్చు. భారతదేశంలో బోన్సాయి కళకు ఇటీవల కాలంలో విశేషమైన ప్రాచుర్యం లభిస్తుంది. బోన్సాయి అనేది చిన్న కుండల్లో చెట్లను పెంచుతూ వాటిని ప్రకృతి అందాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దే ఒక ప్రత్యేకమైన ఉద్యాన కళ. భారతదేశంలో దీనికి మంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజలు చిన్న స్థలాల్లో ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి బోన్సాయి మొక్కలను ఎంపిక చేసుకుంటున్నారు. భారతదేశంలో బోన్సాయి మార్కెటు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటీరియర్ డెకరేషన్, ఆఫీస్ అలంకరణ, గిఫ్ట్ ఐటమ్స్ వంటి రంగాల్లో బోన్సాయి మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా బోన్సాయి విక్రయాలు విస్తరిస్తున్నాయి.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ మేము ఫాలో అప్ చేసి మీ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవైపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది వస్తున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ని అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.

0: దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
2: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ

0: వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్ర మోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధి నీతేః నవీనం ఉదాహరణం ప్రదర్శయత్. షోడశోత్తర ద్విసహస్రతమే వర్షే సితంబర మాసస్య అష్టావింశతి నవవింశతి దినాంకయోః భారతీయ సైన్యబలం ఉరి ప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయు ప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరి దునియా కే సామ్నే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత్ కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కీ అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా. అబ్ ఆజ్ కా భారత్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ జీరో టాలరెన్స్ పాలసీ లేకర్ చల్ రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాదం ప్రతి భారతస్య నిర్ణాయకం ప్రత్యుత్తరం ఆసీత్. సహ అష్టోత్తర ద్విసహస్రతమ వర్షస్య సితంబర మాసే దిల్ల్యాం సంభూతాన్ శృంఖలాబద్ధ విస్ఫోటాన్ తథా ముంబయ్యాః 26-11 ప్రహారం సంస్మృత్య అవదత్ యత్ ఏతాసు ఘటనాసు బహుభిః నిరపరాధైః జనైః ప్రాణాః త్యక్తాః. ప్రధానమంత్రి స్పష్టం ఉక్తవాన్ యత్ అధునా భారతం ఆతంకవాదస్య ఉపరి శూన్య సహిష్ణుతా నీతిం అనుసరతి. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘః సంప్రాఖ్యాపయత్ యత్ అద్యారభ్య త్రిదినాత్మకం రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యస్థగనం స్థగితతాం అముంచత్. భారతీయ బ్యాంకింగ్ సంఘేన సహ సంజాతాయాం మంత్రణాయాం సమయబద్ధం చ విచార్య సంస్థా నిర్ణయం అగృహణాత్. సామాజికాంతర్జాలీయే సందేశే సంఘః ప్రాహ యత్ విత్తీయ వివాదానాం పరిహారార్థం ద్వయోః పక్షయోః సహమతిః అభవత్. అతః ఏతత్ కార్యస్థగనం నిరస్తం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ భారతం కనాడా దేశశ్చ స్వీయ ద్విపక్షీయ సంబంధాన్ ఉచ్చస్తరం నేతుం తత్పరౌ వర్తేతే. అసౌ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ప్రసంగే కనాడా దేశస్య విదేశ మంత్రిణా సహ మిలితవాన్. సామాజిక మాధ్యమేన సంసూచయత్ డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఇయం మంత్రణా అతీవ సఫలా ఆసీత్. ఉభౌ దేశౌ చ సంబంధానాం దృఢీకరణాయ కార్యం కురుతః. కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః అద్య నవదిల్ల్యాం రవి అభియాన్ 26-27 నిమిత్తం ద్విదివసీయం రాష్ట్రీయ కృషి సమ్మేళనం సముద్ఘాటితవాన్. కృషి మంత్రాలయః ప్రాహ యత్ అస్య సమ్మేళనస్య ముఖ్యం ఉద్దేశ్యం తావత్ కేంద్ర రాజ్యయోః పారస్పరికం సమన్వయం విధాయ కృష్యుత్పాదనస్య ఉత్పాదకతాయాః కృషకాణాం ఆయస్య చ సంవర్ధనార్థం ఏకాం నీతిం రచయితుం అస్తి. భారత నిర్వాచన ఆయోగః దిల్ల్యాం సంప్రవర్తమానాయాః విశేష గహన పునరీక్షణ యోజనాయాః కాల విపర్యయం అకరోత్. పురుష క్రికెట్ క్రీడాయాం విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ ఇత్యేతయోః భవ్యేన శతకేన गतरात्रौ तिरुवनंतपुरम नगरे प्रथमायाम एक दिवसीय क्रीडायाम वेस्टइंडीज दलम पराभूय भारतेन अष्टस्तोभैः विजयम्।

0: समधिगतम् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు.

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు. అనంతరం జల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత ఈ అంశం గురించి ఏ భవానీ ప్రసాద్ గారితో పరిచయం విందాం. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఎనిమిది గంటల 35 నిమిషాలకు ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక 9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, అలాగే 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటారు.

పది గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

ఇక సాయంకాల ప్రసారాలు 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు, 5:05 వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం వనితా వాణి వింటారు. 5:30 యువత రంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు విందాం. నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. ఇక 7:00 అలనాటి మధుర గీతం వింటారు. ఏడు 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సమర్పణలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:10 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హలో అభిరుచి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి విందాం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: Of a doctor. Yeah, machine can analyze, a robot can assist, but there is no comparison that human touch by a doctor to the patient. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది.

0: చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ దేశం సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్ధత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్ట్రపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. హైజంప్లో పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డే

0: క్రికెట్ సిరీస్ లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

పల్లె పండుగ 3.0 పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధి కోసం వలస వెళ్లే వరిగుంటపాడు మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

మరోవైపు రామాపురంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పల్లె పండుగను విజయవంతం చేసేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ హిమాంషు శుక్లా సూచించారు. వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎస్పీ అజితా విజన్ల, జేసీ ముగిలి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. పారిశుద్ధ్య పనులు పక్కగా ఉండాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నెల్లూరు నగరంలో అక్టోబర్ నెలాఖరు కల్లా 15 మల్టీకలర్ ఫౌంటైన్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం రాత్రి నగరంలో వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో 15 ప్రధాన జంక్షన్లలో 10 కోట్లతో మల్టీకలర్ వాటర్ ఫౌంటైన్లు, సుందరీకరణ పనులతో పాటు హమ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు రాబోయే 30 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని, దాంతో వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించారని సూచించారు.

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఘటోత్సవంతో వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం సాంప్రదాయ నిర్వాహకులు కాంపాళ్యంలో మధ్యాహ్నం గాలిగంగలకు పూజలు నిర్వహించి ఘటం కుండలను జీనిగల వారి విధులని పోలేరమ్మ అత్తగారింటికి తీసుకొచ్చారు. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పత్తి కుటుంబీకులు పోలేరమ్మ తల్లికి తొలిపూజ నిర్వహించారు. అనంతరం వేలాది మంది యువత, మహిళలు, భక్తులు బారులు తీరి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఘటం కుండలో బెల్లం ముద్దలు వేసేందుకు పోటీ పడ్డారు. జన సందోహం మధ్య ఊరేగింపుగా పోలేరమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటగిరి సంస్థానానికి చెందిన వంటగదిలో దించగా రాజకుటుంబీకులు, అనుచరులు పూజలు నిర్వహించారు.

ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు. ఇప్పుడు విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 24 నిమిషాలు. ఇప్పుడు విందాం, జల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత, ఈ అంశం గురించి ఏ భవానీ ప్రసాద్ గారితో పరిచయం.
1: భవానీ ప్రసాద్ గారు
2: నమస్కారం అండి.
1: అసలు ఈ నీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మా శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నాం అండి.
2: మానవ శరీరంలో 72% నీటి విషయాలే ఉంటాయి, రక్తం గానీ ఇంకోటి కానీ. అది ద్రవ రూపంలో ఉండేదంతా కూడా నీటి బేస్డే ఉంది. ఒక 10% దగ్గితే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉందనేది మనందరికి తెలుసు. అందుకనే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా ఇమీడియట్ గా సెలైన్ ఎక్కిస్తాం. అంటే ఇమీడియట్ గా సెలైన్ ఎక్కిస్తే వాటర్ లెవెల్స్ అన్ని నార్మల్ గా వచ్చి ముందు మనిషి సర్వైవ్ అవుతాడు. దాన్ని బట్టి మన నీటి ప్రాముఖ్యత మనకి అర్థమవుతుంది. అట్లాగే ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న నీటి వనరులు చూస్తే, వేల సంవత్సరాల క్రితం ఎన్ని ఉన్నాయో ఇవాళ కూడా అన్నీ నీళ్లు ఉన్నాయి. ఒక్క డ్రాప్ ఎక్స్ట్రా లేదు, ఒక డ్రాప్ తగ్గలేదు.
1: అంటే నీటి పెరుగుదల అనేది ఉండదు,
2: అసలు ఉండదు, తరుగుదల లేదు. ఒరిజినల్ గా మొదట్లో మనకి ఎన్నో వేల సంవత్సరాలు ఈ లిటరసీ పెరిగేది, కౌంటింగ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎంత ఉందో ఇవాళ కూడా అంతే నీళ్లు ఉన్నాయి. కానీ జనాభా మాత్రం మనం
1: పెరుగుతుంది.
2: ఉదాహరణకి మీకు 1991లో లెక్క చూసినప్పుడు జనాభా 3 రెట్లు పెరిగితే నీటి వినియోగం 6 రెట్లు పెరిగింది. అట్లా నీటికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఆర్థికంగా బలపడటం ఒకటైతే, జనాభా పెరుగుదల 2వ కారణం. కానీ మనకున్న నీరు అదే క్వాంటిటీ ఉంది ఎప్పటి నుంచో, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో లభ్యత ఉన్న మంచినీటి సౌకర్యం ఎలా ఉంది అని చూసినప్పుడు, మొత్తంగా నీళ్లు 100% అనుకుంటే 97.5% ఉప్పు నీళ్లు సముద్రాల్లో ఉన్నాయి. అవి మనకేం
1: ఉపయోగపడవు.
2: ఇక 2.5% మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఆ 2.5%లో కూడా చాలా భాగం, దాదాపు 60% దాంట్లో నీళ్లు ఐస్ క్యాప్స్ లో, ఇప్పుడు హిమాలయ పర్వతాలు లాంటి ఐస్ క్యాప్స్ లో మంచినీళ్ళుగా అలాగే ఐస్ గా గడ్డగట్టి అలా ఉన్నాయి. అవి మనకు ఉపయోగపడతాయో లేదో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు, లేదా ఉపయోగపడకపోవచ్చు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు నీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భారతదేశం యొక్క పరిస్థితి తీసుకుంటే, భారతదేశ జనాభా ఇవాళ 130 కోట్లు. ఈ 130 కోట్లు ప్రపంచ జనాభాతో పోల్చినప్పుడు 18%. కానీ ప్రపంచ నీటి వనరులో మనకుంది కేవలం 4%. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా దాన్ని మనం చూడాలి అనే క్రమంలో. అందువల్ల ఏంటంటే, మనకి నార్మల్ గా ప్రతి సంవత్సరం ఋతుపవనాల వల్ల, కదలిక వల్ల వర్షపాతం నమోదవటం, ఆ వర్షపాతం ద్వారా వచ్చే నీటిని మనం కాలువల్లోనూ చెరువుల్లోనూ వాటిలోని బావుల్లో నింపుకుని
1: నిల్వ చేసుకుని
2: దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, అదే క్రమం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న జనాభా పెరిగే కొంది వాటర్ యూటిలైజేషన్ పెరుగుతున్న కొంది, మరి కొత్తగా వాటర్ లేనప్పుడు ఉన్న వాటర్ని సర్దుకోవడం అవుతుంది తప్ప వేరే ఇంకా మార్గం లేదు. ఇది ప్రధానంగా మనం అందరం గమనించాల్సినటువంటి అంశం. రెండోది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే ఈ ప్రపంచ జనాభాకి చూసినట్టయితే, ఈ జనాభాకి అవసరమైనటువంటి అధిక ఆహార ధాన్యాలు, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ 240 మిలియన్ టన్లు 270 మిలియన్ టన్ల మధ్యలో పండిస్తూ ఉన్నాం 130 కోట్ల జనాభాకి. ఈ 130 కోట్ల జనాభా తొందరలో 2025 నాటికి 135 కోట్లు అవుతున్న అంచనా ఉంది. 2050 నాటికి 162 కోట్లకు చేరి అక్కడ స్థిరీకరణ జరుగుతుందనేది ప్రపంచ జనాభా నిపుణుల అంచనా. ఈ అంచనాలకు తగినట్టుగా మనం ఇక్కడ ప్రొడక్షన్ కూడా గేరప్ చేసుకోవాలి, ఆహార ధాన్యాలను అభివృద్ధి చేసుకోవాలి, ఇతర రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి, ప్లస్ పెరిగే జనాభాకి అవసరమైన నీటిని కూడా మనం సర్దుకోవాలి. కాబట్టి ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు దాని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఎలా ఉంది, మన భారతదేశంలో చూసినట్టయితే అవైలబిలిటీని బట్టి చూస్తే 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ప్రతి సంవత్సరం వర్షపాతం ద్వారా మనకు లభిస్తూ ఉంది. ఇంకొక 250 నుంచి 300 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అండర్ గ్రౌండ్ వాటర్ మనం తీసుకుంటున్నాం. అయితే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకునే సందర్భంలో దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని మళ్ళీ ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏ రకమైన చర్యలు చేపట్టినందువల్ల ఈ అండర్ గ్రౌండ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళు చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో చేయాలనుకున్నప్పుడు మనకి వర్షపాతం వల్ల వచ్చే లభించే ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ ని భూమిలోకి పంపించే ఏర్పాటు మనం చేసుకోగలిగితే చాలా వరకు మన సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది.
1: అంటే వర్షాలు పడినప్పుడు మనం అదంతా కూడా భూమిలోకి నిక్షిప్తం అయ్యేటట్టు
2: చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఇక ప్రభుత్వం కూడా నీటి కొంటలని తర్వాత పంట కొంటలని ఇలాంటికి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దానికి కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని తగిన అధికారులతో సంప్రదించి ఆ కార్యక్రమం చేపడితే రైతులకి ఉపయోగం ఉంటుంది, పబ్లిక్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది.
1: తాగునీరు సాగునీరు రెండు విధాలుగా మనకు కావాలి కదా.
2: కావాలి. ఇప్పుడు మన భారతదేశం చూసినట్టయితే తాగునీరు సాగునీరులో సాగునీరు దాదాపుగా మనకు వచ్చే నీటిలో 80-90% మధ్యలో సాగునీరు వాడుతున్నాం. ఒక 4-5% తాగునీరు వాడుతున్నాం. శానిటేషన్ అసలు మన అలొకేషనే లేదు. పోతే మిగిలింది ఇండస్ట్రియల్ యూజ్ గానీ మిగిలిన మిసిలేనియస్ యూజ్ కి ఒక 6% వాడుతా ఉన్నాం. ఇప్పుడు దాన్ని మనం ఈ 90% వాడేటువంటి అగ్రికల్చర్ లో దాన్ని కొంత మేరకు తగ్గించుకోగలిగితే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా బ్లైండ్ గా కాదు మా పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం చేస్తున్నారే తప్ప దాన్ని సైంటిఫిక్ గా వాడటం అనేది జరగట్లేదు. అది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాని క్రమంలో రైతులు కొంచెం దాని మీద దృష్టి సారించి అలాగే వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి నచ్చ చెప్పి ఎంత నీరు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అనేది క్రమం కనుక వాళ్ళకి తెలియజెప్పినట్టయితే కొంత నీటిని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఆ సేవ్ చేసుకున్న వాటిని మనం ఇతర ఇప్పుడు పెరిగే జనాభాకి వాడుకోగలం. అదర్వైజ్ మనకి చాలా కష్టం అవుతుంది అన్నమాట.
1: అంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతులు అనేవి ఆలోచించాలి.
2: ప్రతి మనిషి ఆలోచించాలి, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ప్రజెంట్ గా మనం ఎస్టిమేషన్ చూస్తా ఉంటే 2025 నాటికి 784-850 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందని చెప్తున్నారు. అలాగే 2050 నాటికి చూస్తే 973-1150 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందని చెప్తున్నారు. ఇది మన భారతదేశం జనాభాకి. మరి ఇంత వాటర్ మనం ఎలా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా అయితే 650-700 బిలియన్ క్యూబిక్ మీటర్ ఉన్నదాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లగలమా అది ఒకటి ఆలోచించాలి. దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. దానికి ఒక్క సంక్షిప్తమైన మార్గం ఏంటంటే మన భారతదేశంలో సుమారు కృష్ణా గోదావరి లాంటి నదులు 20 ఉన్నాయి. పెద్ద నదులు, జీవ నదులు అని కాలు మనం ఏదైతే అంటామో అలాంటి 20 ఉన్నాయి. 20లో కొన్నిట్లో సముద్రంలోకి ప్రతి సంవత్సరం 2,000-3,000 TMC నీళ్లు కలుస్తూ ఉంటాయి. ఆ నీటిని కొంతమేర మనం ఆపుకోగలిగితే దాన్ని కొంత అనుసంధానం చేసుకుని ఈ నదులు అనుసంధానం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ 20 నదులను గనక ఏది పాసిబిలిటీ ఉందో చూసుకుని టెక్నికల్ గా ఫీజిబిలిటీని బట్టి మనం గనక తీసుకుంటే కొంత వాటర్ను మనం అడిషనల్ గా సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి డిమాండ్ తగినట్టుగా మనం దాన్ని ప్రోగ్రెస్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి, రైతులు ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం.
1: ఎందుకంటే ఇక్కడ వృధాక పోతుంది నీరు అంతా కూడా సముద్రంలోకి.
2: సముద్రంలోకి పోయే నీటిని వృధా అని అనలేదు మేడం. ప్రధానంగా కారణం ఏంటంటే వాటర్ సైకిల్లో మనకి వచ్చేటువంటి వర్షపాతంలో కానీ ఏదైనా కానీ 30% అయినా మళ్ళీ సముద్రంలోకి వెళ్తేనే అది మళ్ళా ఎవాపరేషన్ అయ్యి మళ్ళీ మనకి వర్షాలు రావడం ఇది ఒక సైకిల్. అది ఆ సైకిల్ లో కంపల్సరీగా కొంత వాటర్ సముద్రంలోకి వెళ్ళాలి. అది వృధా అని అనలేము. మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. అది అంతేగాని మనం యూటిలైజ్ చేసుకోగలిగినంత మేరకు యూటిలైజ్ చేసుకుంటే మిగతాది అది కంపల్సరీ కలవాలి ఆ సైకిల్ లోకి. అలా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి ప్రధానంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీని వాటర్ మీద చాలా కూలంకషంగా పరిశీలన జరగటం జరిగింది. వాళ్ళ సిఫార్సు మేరకు ఏంటంటే ప్రతి మనిషికి యావరేజ్ ని 4,600 లీటర్ల నీటి అవసరం ఉంటుంది అనేది వాళ్ళు గుర్తించారు. అది దేనికన్నా కావచ్చు, పర్సనల్ యూజ్ కావచ్చు, లేకపోతే అతను తినే ఆహార పదార్థాలకు కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలకు కావచ్చు. ఒక వ్యక్తి మీద పర్ క్యాపిట కన్సంప్షన్ ఎంత ఉండాలి అంటే సుమారుకు 4,600 ఉండాలి అని ఉంది. 4,600 లీటర్లు లేదా 1,700 క్యూబిక్ మీటర్ల వాటర్. మరి ప్రస్తుతం మనం భారతదేశం చూసుకుంటే అంత స్థాయిలో లేదు. 2001లో 1,816 క్యూబిక్ మీటర్ల నీటిని వాడకం ఉన్నట్టుగా మనకు అంచనా వస్తే ఇవాళ 2011 తీసిన లెక్క ప్రకారం 1,544 క్యూబిక్ మీటర్లే ఉంది. అంటే మనం ఆల్రెడీ వాటర్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం. ఇది ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు 2019లో ఇప్పుడు లెక్క చూస్తే మళ్ళీ ఇంకా తగ్గి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. తన త్రాగునీటి అవసరాలకు కానీ, శానిటేషన్ అవసరాలకు కానీ, లేకపోతే ఇతర అవసరాలు వ్యవసాయంలో అవసరాలకు కానీ, ఇండస్ట్రియల్ యూజెస్ కానీ వాటర్ కావాలంటే మనం ప్రతి బొట్టు నీటిని కాపాడుకున్న సందర్భం వస్తేనే మనం దాన్ని మీట్ అవ్వగలిగిన పరిస్థితి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు చేసిన ప్రధానమైన ఇది 49 దేశాలు ప్రపంచంలో వాటర్ స్కేర్సిటీని ఎదుర్కొంటా ఉన్నాయి. వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటంటే ఆ 1700 క్యూబిక్ మీటర్ల నీటిని ఇవ్వలేని దేశాలు అవి. పర్ హెడ్ పర్ క్యాపిట సంవత్సరానికి 1700 క్యూబిక్ మీటర్ల నీటిని ఇవ్వలేని వాళ్ళు. కొన్ని 1000 ఇస్తున్నారు, కొన్ని 500 ఇస్తున్నారు. అలాంటి 49 దేశాలు ఐడెంటిఫై అయినాయి. దాంట్లో ఉన్న జనాభా దాదాపుగా ఇప్పుడున్న ప్రపంచ జనాభాలో 35% దాదాపుగా. అంటే మరి అంత జనం నీళ్లు లేక ఇబ్బంది పడతాం ఉన్న పరిస్థితుల్లో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి? మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో, మనకున్న అవైలబుల్ రిసోర్సెస్ ఏమున్నాయో దాన్ని సరిగ్గా శాస్త్రీయ పద్ధతిలో దాన్ని నిబంధన పాటించి సరిగ్గా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉందనేది నా ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఇక్కడ మనం కేవలం వాటర్ యూజ్ని ప్రభుత్వం బాధ్యత లేకపోతే ఎవరో బాధ్యత అని అనుకోకుండా అందరి బాధ్యత అది, సమిష్టి బాధ్యత. ప్రభుత్వం ఎంత చేయాలో కింద ప్రజలు కూడా అంతే ఇదిగా రెసిప్రికేట్ చేయాలి. అప్పుడే దానికి సరైనటువంటి ఇది వస్తుంది. ఎందుకంటే మన జీవనాధారమే నీరు. అసలు మానవులకి జీవనాధారమే నీరు, అది లేకపోతే ఏమి లేదు. పశువులకు కానీ ఇంక ఇతర ఏ జంతువులకైనా ఏ జీవరాశులకైనా నీరు లేకుండా ఏం జరగదు. కాబట్టి నీటిని మనం ఎంత వీలైనంత పొదుపుగా వాడుకుని వీలైనంత శాస్త్రీయ పద్ధతులు వాడుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ దృష్టిలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు జనరల్ గా ఓవర్ నైట్ వర్షం పెడితే బోళ్ళంత నీళ్లు మనం ఎటు పెడితే అటు పోతా ఉంటాయి, చివరి సముద్రంలో కూడా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మన ఇప్పుడు అర్బనైజేషన్ బాగా పెరుగుతూ ఉంది కాబట్టి అర్బనైజేషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే 10 అపార్ట్మెంట్లు ఉంటే ఆ 10 అపార్ట్మెంట్లు ఉన్న బిల్డింగ్ లో వచ్చే వర్షపాతంలో వచ్చే నీటిని ఖచ్చితంగా వాళ్ళ నార్మల్ యూజ్ కి అదర్ దాన్ డ్రింకింగ్ పర్పస్ కి వాడుకోవచ్చు అనేది ఒక సూచన ఉంది. దానికి సరైనటువంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదు. ఏదో కొన్ని నీటి కుంటలు పెట్టమని అంటున్నారు, కానీ వాళ్ళు ఏదో నామినల్గా పెట్టినట్టు పెట్టి మళ్ళీ తర్వాత అవి పూర్తి చేస్తారు నానా కూడా ఉంది. కానీ దాని మీద ఒక దృష్టి సారించి నిబద్ధతతో వాటిని ఆచరించే కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ప్రజల మీద కూడా ఉంది. ప్రభుత్వాలు చెప్పిన మాత్రమే కాదు, మనం కూడా బాధ్యత తీసుకోవాలి. అది పౌరుడిగా మన బాధ్యత అని ఫీల్ అయ్యి నీటిని రక్షించుకోవాలి, ప్రతి బొట్టుని మనం కాపాడుకోవాలి అనేటువంటి జిజ్ఞాసలు కలగాలి. రెండోది అగ్రికల్చర్ లో ఇవాళ దాదాపుగా మనం వాడే నీటిలో 90% వ్యవసాయానికి వాడుతున్నాం. శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే దాన్ని కొంచెం 70-75% తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ రైతులు సంయుక్తంగా దాని మీద ఆలోచన చేసి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ రెండు చేస్తే మనకి చాలా వరకు మన ఉండే సమస్యలు లేకుండా ఉండేటువంటి అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ట్యాప్లు చాలా మంది ఇళ్లలో ట్యాప్లు బొట్టు పడిపోతూ ఉంటుంది. మన బొట్టే కదా అని పెద్ద నెగ్లెక్ట్ చేస్తాం. కానీ సంవత్సరానికి 1400 లీటర్లు నీళ్లు పోతాయి ఉడదాగా. కానీ దాన్ని ఆ 1400 లీటర్లు అక్కడ చేర్చడానికి, మీ ఇంటి దగ్గరికి చేర్చడానికి ప్రభుత్వం గానీ ఇతర సంస్థలు గానీ ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఎంత శ్రమ పడుతున్నాయో మనకు అర్థం కాదు కదా. కాబట్టి మనం మన దగ్గర ఉన్నట్టుగా ఏదైతే వాటర్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా ప్రాపర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మనం అమలు పరచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉందనేది నా ప్రధానమైన ఆకాంక్ష. అలా చేసినప్పుడే మనం రాబోయే రోజుల్లో తరాల వారికి మంచి నీటి సదుపాయాన్ని అందించగలిగినటువంటి కార్యక్రమం చేపట్టగలం.
1: అంటే ఇక్కడ మన బాధ్యత అయిపోయిందని మనం అనుకోకూడదు.
2: నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి సదుపాయాన్ని అందించాలి కదా. ఆ అందించే కార్యక్రమంలో మనం మన బాధ్యతను మనం నిర్వర్తిస్తేనే నెక్స్ట్ జనరేషన్ కి మనం సరిగ్గా అందించగలం. అది నిర్వర్తించాలని నేను అందరినీ కోరుకుంటాను.
1: అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పొదుపు చేయాలి నీరు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, దానికి ఏమేం మార్గాలు ఉన్నాయంటారు, ఏ విధంగా పొదుపు చేయొచ్చు?
2: ఇప్పుడు ఉదాహరణకి వరి పంట తీసుకోండి, 1200 mm నీళ్లు అవసరం ఉంటుందని చెప్తారు. దాని 1200 mm కాకుండా 700-800 కూడా పండించవచ్చు. సేమ్ పంట వస్తుంది, ఏం ప్రాబ్లం రాదు. అదేంటంటే ఇప్పుడు నీరు పెట్టి ఒక 15 రోజుల తర్వాత ఎండగట్టి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత నీళ్లు ఇచ్చి అట్లా డ్రై సిస్టమ్ ఒక మధ్య మధ్యలో కొంచెం డ్రై వచ్చేటట్టుగా చేస్తే దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏరుకి గాలి వెళ్ళి ఎక్కువ పంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రెడిషనల్ గా ఎప్పటి నుంచో పూర్వం నుంచి నీళ్లు అలా పెట్టి వదిలేయటం తప్ప ఎండబెట్టి మళ్ళీ రెండోసారి నీళ్లు పెడతామనే కార్యక్రమం లేదు. అలా చేసినట్టయితే మనం దాదాపు దాన్ని 700-800 రేంజ్ లో పండించవచ్చు. అంటే సుమారుగా మనం ఈ చేకరికి 400 mm వాటర్ మనం సేవ్ చేయగలిగిన అవుతాం. మరి మనకున్న ల్యాండ్ దాదాపు 2 కోట్ల ఎకరాలు పంట పండుతూ ఉంటుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంత వాటర్ సేవ్ చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ ని చాలా ప్రయారిటీ ఇస్తున్నాం. అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్ లో వచ్చేటువంటి స్టోరేజ్ వాటర్స్ వీటన్నింటినీ కూడా వదిలేస్తున్నారు. అది ఎటు వెళ్తాయో ఏం జరుగుతుందో దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి దాన్ని రివైవ్ చేసి అగ్రికల్చర్ పర్పస్కో లేదా అదర్ ఇండస్ట్రియల్ యూజెస్కి వాడేటువంటి కార్యక్రమం ఇంకా సరిగ్గా జరగట్లేదు. అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా వాటర్ స్ట్రెస్ ఏర్పడుతుందే తప్ప కొత్తగా వాటర్ సృష్టించలేము, కొత్తగా వాటర్ పెరిగేది లేదు. కాబట్టి ప్రతి బొట్టు నీటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అదర్ సెకండరీ పర్పస్కి వాడేటువంటి నీటిని ఈ రీయూజబుల్ సిస్టమ్కి మనం తీసుకోవటానికి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయి పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉందనుకోండి, మన ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్ హెడ్ 150 లీటర్లు పర్ డే ఇస్తామని చెప్తారు. వాళ్ళు 10 లక్షల మంది జనాభా ఉన్నారు, 10 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేదాన్ని కొంత మేరకు మనం భరించాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద కూడా ఉంటుంది. 100% భరించలేకపోయినా అట్లీస్ట్ 60-70% అన్న మనం భరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాటర్ ప్రైసింగ్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ముందు తీసుకొస్తా ఉంది. ఎందుకంటే ప్రైసింగ్ పెడితేనన్నా కొంత యూజ్ ని ప్రాపర్ కంట్రోల్ చేస్తారనే అభిప్రాయంతో, అంతేగాని నాట్ అదర్వైజ్. కమర్షియల్ అవుట్లుక్ కాదు, కానీ ప్రజల్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దాని వల్ల ఉపయోగం ఉంటుంది అనేది. ఒక నామినల్ ప్రైస్ పెట్టి లీటర్ కింతనో లేకపోతే 1000 లీటర్స్ కింతనో 10,000 లీటర్స్ కింతనో పెట్టి అలా చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది అనేది అదొక కార్యక్రమం. దానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అవసరం అయితే గ్రాంట్ కూడా ఇస్తారు. సో ఇట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని అలాంటి ఆపర్చునిటీస్ ఉపయోగించుకుని నీటిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం కనుక ముందుకెళ్ళినట్టయితే దానికి పౌరులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా వెళ్తే మనం సమస్యలు తగ్గించుకోవచ్చు అనేది నా అభిప్రాయం.
1: ఇప్పుడు నీటి కుంటలు కూడా ప్రతి ఇంటిలో కూడా ఏర్పాటు చేయాలనేది ఒక రూల్ పెడుతున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం. దానికి కూడాను రూల్ అంటే
2: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ అన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ అన్ని అంటే మీరు సిటీలో గానీ టౌన్ లో గానీ అర్బన్ ఈవెన్ రూరల్ ఏరియాస్ లో కూడా ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి లోకల్ బోర్డ్స్ దగ్గర నుంచి. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్, లేకపోతే ఇంకేదైనా అయితే అది. ఈ లోకల్ బోర్డ్స్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం ప్లాన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ నీటి కుంటలను కూడా ఖచ్చితంగా స్పెసిఫై చేసి చూపించాలి. తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా వాటిని ఫుల్ఫిల్ చేసినట్టుగా వాడు సర్టిఫికేట్ ఇస్తేనే మనం దాన్ని చేయగలుగుతాం. అది ఇప్పుడు అమలు పరుస్తున్నారు, అర్బన్ ఏరియాస్ లో అమలు పరుస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దాని మీద పెద్ద దృష్టి లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అలా చేస్తే ఇంకా బెటర్ గా మనం బెటర్ మేనేజ్మెంట్ వస్తుంది అనమాట. అలాగే ఇంటర్ స్టేట్ రివర్స్ మనకి చాలా ఉన్నాయని చెప్పాను ఇందాకే. ఆ ఇంటర్ స్టేట్ రివర్స్ ని లింకింగ్ చేసేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయంటే, వాళ్ళున్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 262 ప్రకారం ఇంటర్ స్టేట్ రివర్స్ అన్నింటినీ కూడా వాళ్లే మేనేజ్మెంట్ లోకి తీసుకుని కంపల్సరీగా ఏ రాష్ట్రానికి ఎంతెంత ఎలకేషన్స్ ఉన్నాయో ట్రిబ్యునల్స్ ప్రకారం లేకపోతే సుప్రీంకోర్టు దాని ప్రకారం ఏదైనా ప్రకారం ఆ నీటిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా వాడుకోవచ్చు. బట్ ఇచ్చే వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర పరిధిలో కనుక తీసుకున్నట్టయితే ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అన్ని మాయమైపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ వాటర్ని మనం ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసిన అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఆ ఆస్పెక్ట్ లో నేను 2009 ఒక 50 మంది పార్లమెంట్ సభ్యుల్ని సమావేశపరిచి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అదే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దాన్ని కన్సిడర్ చేశారు, కానీ ఇంకా వాళ్ళు దాన్ని ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మొన్ననే మన వాటర్ రిసోర్స్ మినిస్ట్రీని జలశక్తి మినిస్టర్ గా మార్చి దీన్ని జలాన్ని ఒక ప్రధానమైన అంశంగా తీసుకోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చేయబోతా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటిలో చూసినప్పుడు మనం దాంట్లో పౌరులు కూడా బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాలే సరిపోవు. ఎందుకంటే నీరు అనేది అందరికీ సమిష్టి బాధ్యత అది. కాబట్టి మనం కూడా మన బాధ్యత నిర్వర్తించి గవర్నమెంట్కి సహకరించి ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకెళ్లి దాన్ని రెమెడీ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తేనే భావితరాలకు మనం సరైనటువంటి నీటి సౌకర్యాన్ని అందించగలం.
1: పొలాల్లోనూ ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకి బావులు గాని చెరువులు గాని ఇవన్నీ కనిపించేవి. ప్రస్తుతం ఏంటంటే అవి కనుమరుగైపోయినాయి చాలా వరకు. అసలు పల్లెటూళ్ళలో కూడా మనకి చెరువులు కనిపించేవి ఎక్కడా కూడా, ఎప్పుడు దాని నిండా నీరు నిలవ ఉండేది అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ రైతులు చెరువులు తవ్వుకోవడం గాని బావులు తవ్వుకోవడం గాని వీటికి ప్రభుత్వం వారు సహాయం ఏమైనా అందిస్తున్నారా?
2: ఇప్పుడు అదే కదండి, నీటి కొంటల ప్రోగ్రామ్, అదే పంట కొంటల ప్రోగ్రామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది. మీరు ప్రతి పొలంలో ఎంతో కొంత నీటిని నిల్వ చేసుకునే కార్యక్రమం చేపడితే దానివల్ల కొంత ఉపయోగం ఉందనేది వాళ్ళు గ్రహించి దాన్ని ఎంకరేజ్ చేయడానికని కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖర్చులో 50% దాకా సబ్సిడీ లాగా ఇస్తున్నారు. అలాగే కొన్ని ఏరియాలు ఎస్పెషల్లీ డ్రై

0: ఏరియాలో దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఇలాంటివి కాకుండా డ్రై ఏరియాస్ ఎక్కడైతే వెట్లాండ్స్ లేవు అవకాశం లేదు,
1: రాయలసీమ
0: ప్రాంతం కానీ లేకపోతే అప్లైండ్ ఏరియాస్ లో కానీ దానివల్ల చాలా ఉపయోగం ఉంది. అట్లీస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి 10 ఎకరాలకి 1 ఎకరం చెరువు దోకగలిగితే, ఆ చెరువు దోగటానికి ప్రభుత్వం కొంత సహకరిస్తే, రైతు తీసుకుంటే అట్లీస్ట్ 1 ID crop కంపల్సరిగా పండించుకోగలడు. ఎందుకంటే 1 ID crop కావాలంటే 2-3 పంటలు ఈ మధ్యలో 2 వర్షాలు వచ్చి 2 సార్లు నీళ్లు ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా ఒక పంట వచ్చేస్తుంది, ఒక జొన్న లేదా మొక్కజొన్న ఏదో ఒకటి వస్తుంది. అది కొంత ఆదాయమే కదా రైతుకి, అది ఖాళీగా ఉండే బదులు. కాబట్టి రైతులు కూడా అది ఆలోచించుకోవాలి. ప్రతి 10 ఎకరాలకి 1 ఎకరం చెరువు దోగటం, లేకపోతే ఈ పంట కొంట లాంటివి తవ్వటం, దానికి ప్రభుత్వ సహకారం తీసుకోవటం, లేకపోతే దానికి కావాల్సిన సాంకేతిక నిపుణత ఇప్పుడు అండర్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ గానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందిస్తున్నారు, ఆ సహకారాన్ని వాళ్ళు తీసుకోవాలి. తీసుకుని దాన్ని ఇద్దరు మ్యూచువల్ గా కనుక కలిసి పనిచేస్తే ఈ సమస్యలు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అనేది నా ప్రధానమైన అభిప్రాయం.
1: ఇప్పుడు ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడాను మరి దీని మీద దృష్టి సారించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే నీరు అందిస్తారు, అందించిన నీటిని ప్రతి పౌరుడు కూడా వాళ్ల బాధ్యత అని ప్రతి బొట్టును కూడాను పొదుపు చేసుకున్న రోజునే మనకి ఈ జల వివాదాలు కూడా వస్తున్నాయని చెప్పి వింటూనే ఉన్నాం. మనం మన పూర్వీకులు అనేవాళ్ళు ముందు ముందు జల వివాదాలు రావచ్చు, నీళ్లను కొనుక్కునే పరిస్థితులు వస్తాయి అని చెప్పి అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం మనం. ఇవన్నీ కూడాను రాకుండా ఉండాలని అంటే గనక ఈ నీటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది కాబట్టి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేయొచ్చు అన్ని రకాలుగా కూడాను వీటిని నిల్వ చేసుకునే పద్ధతులు గాని ఏ విధంగానైనా సరే సేవ్ చేసుకున్న రోజుని ముందు తరాలకు కూడాను మనం నీటి ఇబ్బందులు రాకుండా
0: మనం సహాయం
1: చేసినట్టు అవుతుంది.
0: మీకు ఒక విషయం చెప్తానండి, బాటిల్డ్ వాటర్ బిజినెస్ 2009లో 7,000 కోట్ల రూపాయల బిజినెస్, అది ఇవాళ 16,000 కోట్లకి వెళ్ళిపోయింది. అసలు ఆ డబ్బు ఏంటి, మనం డ్రింకింగ్ వాటర్ కోసం ప్లాస్టిక్ బాటిల్స్ కొని అంతా ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పారేసి దానివల్ల పర్యావరణ ఇబ్బందులు ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. దానికన్నా ప్రతి ఇంట్లో కూడా కాసుకొని వడపోసుకుని తాగితే సరిపోతుంది, దానివల్ల పర్యావరణం ముప్పు లేదు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉన్న వాటర్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అది మంచిగా లేదో చెడుయో కూడా తెలియదు మనకి. కాబట్టి ప్రతి కుటుంబం కూడా తనకు అవసరమైన త్రాగునీటిని మున్సిపాలిటీ నుంచి తీసుకున్న నీటి కానీ లేదా గ్రామ పంచాయతీలో తీసుకున్న నీటిని కానీ కాసి వడపోసుకుని ఉపయోగించుకుంటే చాలా మంచిది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది, ఇంకా పర్యావరణ ముప్పు లేకుండా కూడా పరిణమిస్తుంది.
1: అవసరం అనుకుంటే మట్టి కుండలు కూడా వాడుకో,
0: మట్టి కుండలు కూడా వాడుకోవచ్చు, అది ఫిల్టరేషన్ లాగా ఉపయోగపడుతుంది మట్టి కుండలు. అందువల్ల ఆ పూర్వం మరి మట్టి కుండలో దగ్గవాళ్ళు అందరం, ఇవాళ ఏదో ఈ కల్చర్ పెరిగింది అని అనుకుని చల్లగా ఉంటుంది, చాలా ప్యూర్ వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పాట్, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకమైన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం పౌరుల మీద. నమస్కారం అండి.
2: ఇంతవరకు శ్రోతలు జల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత ఈ అంశం గురించి ఏ భవానీ ప్రసాద్ గారితో పరిచయం విన్నారు.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మీరు వింటున్నారు శుభోదయం సింహపురి. మరి ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ఇక్కడ మరణించితే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడ సేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగతి మీకు తెలుసా? సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ

0: రాజులు రాణులు పరిపాలన ఆదేశాలు ఇవ్వడం, ప్రజలు విధేయతతో ఉండడం. ఏంటి కావ్య, ఏ రాజు గురించి ఏ రాజ్యం గురించి ఇవాళ మాకు చెప్తున్నావు? అయినా ఈ రోజుల్లో రాజ్యాలు ఎక్కడున్నాయి ఈ మోడర్న్ సొసైటీలో అంటారా? హా, కానీ ఈ రాజ్యం ఇప్పటికి కూడా ఉంది. ఇక్కడ రాజులుండరు, ఓన్లీ రాణులదే హవా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, ఈ రాజ్యంలో మనుషులు జీవించరు. ఇక్కడ జీవించే వాళ్ళకి ప్రాణం ఉంటుంది, కానీ వాళ్ళు మనుషులు కారు. రాణులుంటారు, ఆదేశాలు ఇస్తూ ఉంటారు. పనిచేసే వాళ్ళుంటారు, వారి ఆజ్ఞని శిరసావహిస్తూ ఉంటారు. ఒకవేళ పరిపాలించే వాళ్ళ మధ్య పోటీ వస్తే ఒకరితో ఒకరు తలబడి ఒకరిని చంపేసి ఇంకొకరు వాళ్ళ యొక్క సత్తా నిరూపించుకుంటూ ఉంటారు. ఆహా, ఇంకా ఈ సస్పెన్స్ ఆపేసి ఇంతకీ ఆ రాజ్యం ఏంటో, అది ఎక్కడుందో చెప్పేసే కావ్య అంటారా? ఈ రాజ్యాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటామండి, ఇప్పటికీ కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడేది తేనెటీగల రాజ్యం గురించి. ఎస్, తేనెటీగల గురించి, అవి చేసే పని గురించి విన్నారంటే వీటిలో కొన్ని విషయాలు మీకు తెలిసే ఉన్నప్పటికీ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తేనెటీగల గురించి తెలుసుకుంటూ ఉంటే నమ్మడానికి కూడా వీలు కానంతగా ఉంది. మీరు కూడా ఈ విషయాలన్నిటినీ నమ్మాలి అంటే తేనెటీగల గురించి నేను చెప్పే నిజాలు తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే మీకు తెలుసుగా, లేట్ లేకుండా మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ సంగతి మీకు తెలుసా? నేను మీ కావ్యశ్రీ. తేనెటీగలు తేనె ఉత్పత్తి చేస్తాయి అని అందరికి తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుంచి తేనెటీగలు అన్న పదాన్ని మనం వింటూనే ఉంటాము, చూస్తూనే ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే వాటి బారిన పడి వాటితో కుట్టించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంత చిన్నగా ఉన్న తేనెటీగ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? ఒక రాజ్యాన్నే దాని కింద పెట్టుకొని పరిపాలిస్తుంది రాణి తేనెటీగ. ఎస్, చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ రాణి తేనెటీగ పనేంటి అంటే గుడ్లు పెట్టడం, వాటిని పిల్లల్ని చేయడం, తేనె తుట్టును పరిరక్షిస్తూ ఉండడం, అంటే తేనెని వేరే వాళ్ళు తీసుకెళ్లకుండా. ఒకవేళ రెండు రాణి తేనెటీగలు ఉన్నట్లయితే అవి ఒకదానితో ఒకటి పోటీ పడి ఏదైతే గెలుస్తుందో అది రాణిగా నిలుస్తుంది. అండ్ ఆ రాణి ఆదేశాలు అన్ని తేనెటీగలు ఖచ్చితంగా పాటించవలసిందే. సేమ్ మన రాజ్యాలు రాజులలాగే.
1: ఒక రాణి తేనెటీగ రోజుకు 2000 గుడ్లు పెట్టగలదు.
0: ఒక రోజుకి 2000 గుడ్లు. ఇక తేనె తుట్టెలో మొత్తం 3 రకాల తేనెటీగలు ఉంటాయి. ఒకటి రాణి తేనెటీగ, ఇంకొకటి వర్కర్ తేనెటీగ. దీని పని బయటకెళ్లి తేనెను తీసుకొచ్చి తేనె తుట్టిలో భద్రపరచడం.
1: లాస్ట్ది డ్రోన్ తేనెటీగ.
0: ఇవి మాక్సిమం మగవి ఉంటాయి. వర్కర్ హనీబీ, డ్రోన్ హనీబీ, క్వీన్ హనీబీ. వర్కర్ హనీబీ యొక్క పని బయటకెళ్లి తేనెను తీసుకొచ్చి తేనె తుట్టిలో భద్రపరచడం. డ్రోన్ హనీబీ యొక్క పని రాణి హనీబీకి గుడ్లు పెట్టడంలో సహకరిస్తూ ఉండడం. ఇక రాణి హనీబీ మనం చెప్పుకున్నట్లు గుడ్లు పెట్టి తేనె తుట్టును పరిపాలిస్తూ ఉండడం. రాణి హనీబీ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా ఉన్నటువంటి దాదాపు
1: 50,000 తేనెటీగలు
0: శిరసావహించాల్సిందే. అది ఏం చెప్తే అది వినాలి. నిజంగా ఏదో ఒక రాజ్యం గురించి, ఒక గొప్ప పరిపాలన చేస్తున్న రాజు గురించి మాట్లాడుకుంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది కదండి. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్, ప్రస్తుతానికి కూడా అదే జరుగుతుంది. హనీబీస్ ఈ భూమి మీదకు మనుషుల కంటే కూడా ముందే వచ్చాయి అని చరిత్ర చెబుతుంది. అయితే తేనె దాదాపుగా 3000 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా కూడా పాడవకుండా ఉంటుంది. 3000 సంవత్సరాల వరకు తేనె తినే ఆహార పదార్థం ఏమీ చేయకుండా కూడా అది అలాగే ఫ్రెష్గా ఉంటుందంట. ఎందుకంటే
1: వీటిలో తేనెటీగలు ఒక రకమైన ఎంజైమ్ ను కలపడం వల్ల
0: బ్యాక్టీరియా దగ్గరికి రాకుండా అది 3000 సంవత్సరాల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అందుకే తేనె మన హెల్త్కు అంత మంచిది అంటారు. అయితే తేనెటీగలకు మొత్తం 5 కళ్ళు ఉంటాయి.
1: మీరు నమ్ముతారా? ఎస్, నిజమండి. వీటికి 5 కళ్ళు 6 కాళ్ళు 2 పొట్టలు ఉంటాయి. ఒకటేమో హనీని స్టోర్ చేసుకోవడానికి, ఇంకొకటి దాని ఆహారం కోసం. ఇక ఈ విషయాన్ని అయితే నేను ఫస్ట్ టైం తెలుసుకుంటున్నానండి. తెలుసుకున్నాక నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. తేనెటీగ మనుషుల్ని కుడుతుంది కదా, కుట్టినప్పుడు అబ్బా అనుకొని మనం చాలా పెయిన్ ఫీల్ అవుతాం. కానీ తేనెటీగ ఒకసారి మనిషిని కుట్టిన తరువాత అది చనిపోతుందట. ఎందుకంటే అది కుట్టడానికి బాడీలోకి ఒక సూది లాంటి మొనని పంపుతుంది కదా, అది మన బాడీలో నుంచి అంత ఈజీగా బయటికి రాదు. చాలా మందికి కూడా అది కుట్టిన చోటనే ఉండిపోతుంది, మనం చూడొచ్చు. తర్వాత మనం లాగేస్తూ ఉంటాం. అయితే ఆ తేనెటీగ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చాలా కష్టపడి గట్టిగా ప్రెజర్ చేసి లాగడం వల్ల దాని బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ కూడా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుందంట. అందుకని అలా ఒక్కసారి మనిషిని కుట్టిన తేనెటీగ మాక్సిమం చనిపోతుంది. ఈ విషయం దానికి తెలిసినా కూడా తేనె తుట్టును కాపాడడం కోసం మనుషులు వెంటపడి వేటాడి మరీ అవి కొడతాయి కదా. ఒక తేనెటీగ నుంచి మనం తప్పించుకోవడం అంత సామాన్యమైన విషయం ఏం కాదండి. అవి ఒక రకమైన సౌండ్ చేస్తూ మిగిలిన తేనెటీగలకి కూడా ఇన్ఫర్మేషన్ ని అందిస్తూ ఉంటాయి. ఇలా మన మీద దాడి చేయడానికి వచ్చిన మనిషి వెళ్తూ ఉన్నాడని దాని గ్యాంగ్ మొత్తం పిలిచేస్తుందట. అలాగే ఆహారం ఎక్కడైనా ఎక్కువగా ఉంది అని తెలిసినప్పుడు కూడా మిగిలిన తేనెటీగలకి అది ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఉంటుంది. అయితే తేనెటీగలు 1/2 కిలోమీటర్ వరకు కూడా వెంబడిస్తాయి. మనం నీళ్లలో దూకేశామనుకోండి, అవి నీళ్లపైనే తిరుగుతూ ఆ మనిషి బయటకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాయి. అయితే తేనెటీగ కుట్టడం అంత విషపూరితమేం కాదండి. కొంతసేపటి వరకు కుట్టిన చోట పెయిన్ ఉంటుంది, కొంచెం వాపు కూడా వస్తుంది, కొన్ని అలర్జికల్ రియాక్షన్స్ కూడా వచ్చి దద్దుర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అంత పాయిజనస్ ఏం కాదు. ఇప్పుడు ఈ పాఠం మీకోసం.

తేనెటీగల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. తేనెటీగలు మాక్సిమం 5 రకాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా. అయితే వాటి రకాన్ని బట్టి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం డిఫరెన్స్ తో. మన ఇండియాలో ఉండే మాక్సిమం మనం చూసే తేనెటీగలు మాత్రం ఎపిస్ ఇండికా అనే రకం. తేనెతుట్టులో ఉన్నటువంటి రాణి తేనెటీగ, వర్కర్ తేనెటీగ, డ్రోన్ తేనెటీగల మధ్య కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈ రాణి తేనెటీగ యొక్క జీవితకాలం 3 నుంచి 4 సంవత్సరాలు, వర్కర్ తేనెటీగ జీవితకాలం 5 నుంచి 7 వారాలు. అయితే డ్రోన్ తేనెటీగ రాణి తేనెటీగకు గుడ్లు పెట్టడంలో సహాయం చేస్తుందని చెప్పాను కదా, ఆ తర్వాత అది చనిపోతుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారో తెలుసా, ఏదైనా కారణాల చేత తేనెటీగలు గనక అంతరించిపోతే కొన్ని సంవత్సరాల్లో మానవ జాతి కూడా అంతరించిపోతుంది అని ఆయన చెప్పారు. ఎందుకు ఇలా చెప్పుంటారు, తేనెటీగలు అంతరించిపోవడం ఏంటి, మానవ జాతి అంతరించడం ఏంటి, మహా అయితే తేనె దొరకదు అంతే కదా అనుకుంటున్నారా? మనిషి మనుగడకు కూడు, గుడ్డ, గూడు అన్నవి చాలా అవసరం అని మనకి తెలిసిన విషయమే. మరి వాటిలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకునేది ప్రతి ఒక్కరికి తిండి అన్నది బ్రతకడం కోసం ఎంతో ఎంతో అవసరం. మరి అలాంటి తిండిని ఇవ్వడంలో మనుషులకనే కాదు ప్రాణులకు ఈ తేనెటీగలు ఎంతో మేలు చేస్తున్నాయంటే నమ్ముతారా? అవి తగ్గిపోవడం వల్ల మానవ జీవితం ఎంతగానో దెబ్బతింటుంది. మనం కనీసం మంచి ఫుడ్ కూడా తీసుకోలేము. అవునండి, మనం తినే కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా పరాగ సంపర్కం వల్లనే అభివృద్ధి చెందుతాయి. ఇది మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. ఈ కూరగాయలు, పండ్లు అన్నవి మన ఆరోగ్యానికి ఎంతగానో అవసరమైనవి. ఎన్నో పోషకాలను మనం జీవించడానికి అందిస్తూ ఉంటాయి. ఈ తేనెటీగలు ఒక పువ్వు మీద వాలి అక్కడ ఉన్నటువంటి తేనెను తీసుకుని ఆ పుప్పొడిని తీసుకెళ్లి ఇంకొక పువ్వు మీద చెట్టు దగ్గర వదలడం వల్ల అవి పరాగ సంపర్కం జరిగి ఆ చెట్టు అభివృద్ధి చెంది అక్కడ పిందె, కాయ, పండ్లు రావడం జరుగుతుంది. సేమ్ వెజిటేబుల్స్ లో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మరి ఆ పుప్పొడి పరాగ సంపర్కం జరగడానికి ఒక చెట్టు మీద నుంచి ఒక మొక్క మీద నుంచి ఇంకొక మొక్క మీదకు వెళ్ళడానికి కారణం ఈ తేనెటీగలు. అయితే పక్షులు, తుమ్మెదలు, తునీగలు కూడా ఇవే పనిచేస్తాయి. కానీ తేనెటీగలు వీటన్నిటికంటే కూడా ఎక్కువ పరాగ సంపర్కం జరగడంలో సహకరిస్తూ ఉంటాయి. అయితే అమెరికాలోని న్యూయార్క్లో ఒకసారి ఏం జరిగిందంటే 2018 ఉన్నట్టుండి ఒక పెద్ద బాదం తోటలో ఎప్పుడు వచ్చే పంట కంటే కూడా సగం కంటే కూడా తక్కువ పంట రావడంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏమైంది అని వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి అధ్యయనం చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా, అక్కడ ఎలాంటి మార్పు లేదు, అంటే పంటలో ఎలాంటి మార్పు లేదు, నేలలో ఎలాంటి మార్పు లేదు, వర్షాలు నార్మల్గానే ఉన్నాయి, అయినా కూడా బాదం పంట దిగుబడి ఎందుకు తగ్గింది అంటే తేనెటీగలు అక్కడ క్రమంగా అంతరించిపోతూ ఉండడం వల్ల, పరాగ సంపర్కం జరగకపోవడం వల్ల కాయల ఉత్పత్తి లేదు అని ప్రభావం. మరి ఉన్నట్టుండి అంత ఎక్కువగా ఉన్న తేనెటీగలు ఎలా మాయమైపోయాయి అంటే దీనికి కూడా కారణం అక్కడ పురుగుల మందులు ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల దాని ప్రభావం తేనెటీగల మీద చూపించి అవి చనిపోవడం జరిగింది. చూసారా ఎంత ఇండైరెక్ట్గా ఇది మనిషి యొక్క జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది. అంతే కదా, పువ్వులోని పుప్పొడిని మనం తీసుకెళ్లి ఇంకొక పువ్వులో వేయలేం, అది ఎవరు చేయాలో వాళ్లే చేయాలి, ఆ పని తేనెటీగలే చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి మీరు విన్నారంటే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఆశ్చర్యం కాదు, అంతకు మించి ఇంకేదో ఎగ్జైట్మెంట్ మీరైతే ఫీల్ అవుతారండి. తేనెటీగలకి డ్రగ్స్ అండ్ బాంబ్స్ని కనుక్కోవడంలో ట్రైనింగ్ కూడా ఇస్తారండి. అండ్ అవి చాలా ఎఫిషియెంట్గా కనుక్కొని ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో కూడా కనపడతాయట. ఎస్, మనం ఎలాగైతే కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చి బాంబుల్ని కనపెట్టడం చూపిస్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం టీవీలో కూడా, అలాగే తేనెటీగలకి కూడా ట్రైనింగ్ ఇచ్చి కొన్ని డ్రగ్స్ని, బాంబుల్ని ఈజీగా కనిపెడుతూ ఉన్నారు. దీనికోసం కొన్ని తేనెటీగల్ని సెలెక్ట్ చేసుకొని ఈ తేనెటీగలకు షుగర్ వాటర్లో డిప్ చేసినటువంటి కాటన్తో షుగర్ వాటర్ని ఇస్తూ ఉంటారు.
ఆ డ్రగ్ స్మెల్ చూపించడం, షుగర్ వాటర్ ని ఇవ్వడం. ఇక నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక దాని మైండ్ లో అది ఏమని రిజిస్టర్ చేసుకుంటుంది అంటే, ఆ స్మెల్ వచ్చినప్పుడు దానికి షుగర్ వాటర్ వస్తాయి అని. నార్మల్ గా స్నిఫర్ డాగ్స్ కి కూడా ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. జంతువులకి ఏదైనా ఒక ఆహారం ఇస్తాము అని తెలిసినప్పుడే అవి ఇలాంటి పనుల్ని ఎంతో ఎఫిషియెంట్ గా చేస్తూ ఉంటాయి. అట్లాగే ఈ తేనెటీగలు కూడా, సో ఈ స్మెల్ వస్తే నాకు ఆహారం వస్తుంది అని గుర్తు పెట్టుకుంటాయి. ఇక వీటిని ఎక్కడైతే ఆ డ్రగ్ ఉందని అనుమానం ఉందో అక్కడికి తీసుకెళ్లిన వెంటనే ఇవన్నీ స్మెల్ ని పట్టి ఆ డ్రగ్ దగ్గరికి వెళ్లి పైన తిరుగుతూ ఉంటాయి. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రగ్ ని కనుక్కోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది యుఎస్ లోని లాస్ అలమోసెస్ నేషనల్ ల్యాబొరేటరీకి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసినటువంటి విషయం. అంతేకాదండి, స్నిఫర్ డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం పెట్టే ఖర్చు కంటే కూడా తేనెటీగల ట్రైనింగ్ కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ ఇవి చాలా త్వరగా కూడా నేర్చుకుంటాయి, టైం కూడా చాలా తక్కువ పడుతుందట. ఒక తేనెటీగ దాని జీవిత కాలంలో ఒక స్పూన్ లో 1/12 వంతు తేనెని మాత్రమే తయారు చేస్తుందండి. తన జీవిత కాలం అంతా కూడా కేవలం అంత తక్కువ తేనె తయారు చేస్తుంది. అంటే అంత చిన్న ప్రాణి కదా, 1 kg తేనెను తయారు చేయాలంటే 11,000 తేనెటీగలు 40,00,000 పువ్వుల నుంచి తేనెను సేకరించాలట. ఇక 1 లీటర్ నీళ్లు మామూలుగా 1 kg వరకు ఉంటాయి. అయితే 1 లీటర్ తేనె 1.5 kg వరకు కూడా ఉంటుంది. అంటే తేనెకు బరువు ఎక్కువ. తేనెటీగలు వాటి రెక్కలను 200 సార్లు ఊపుతూ ఉంటాయి. అందుకే మనకు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు బజ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. అది వాటి నోటితో చేసే సౌండ్ కాదు, వాటి రెక్కల్ని ఊపడం వల్ల, అంత ఫాస్ట్ గా ఊపడం వల్ల మనకి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం హనీబీస్ విషయంలో ఏంటో తెలుసా? ఇవి వాటి తేనె తుట్టులో ఓటింగ్ పద్ధతిని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. అయితే క్వీన్ హనీబీని సెలెక్ట్ చేసుకునే విషయంలో కాదండి, నెక్స్ట్ దాని యొక్క తేనె పట్టుని ఏ ప్లేస్ లో పెట్టాలి అన్న అంశం గురించి అవి ఓటింగ్ పద్ధతిని ఫాలో అవుతాయట. వర్కర్ హనీబీస్ నార్మల్ గా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి కదా తేనె కోసం, అవి కొన్ని ప్లేసెస్ ను సజెస్ట్ చేస్తే ఆ ప్లేసెస్ కి రాణి హనీబీ ఓటింగ్ పెడుతుంది. మరి అవి ఎలా వాటి యొక్క అభిప్రాయాన్ని చెప్తాయి అనంటే, వాటికి ఓకే అనుకోండి అప్పుడు అవి డాన్స్ చేస్తూ వాటి యొక్క ఓటింగ్ రిజల్ట్ ని చెప్తూ ఉంటాయట. ఇప్పుడు ఒక పాట వినేద్దామా?

0: ఇన్ని విషయాలు మనం తేనె గురించి, తేనెటీగల గురించి తెలుసుకున్నాం కదా. మరి తేనె యొక్క ఉపయోగాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. తేనె వెయిట్ మేనేజ్మెంట్ లో ఉపయోగపడుతుంది, అంటే బరువును నియంత్రిస్తుంది. అధిక బరువు ఉంటే తగ్గిస్తుంది, తక్కువ బరువు ఉన్న వాళ్ళు బరువు పెరిగేలాగా కూడా చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే స్కిన్ ఫేస్ షైనింగ్ గా నరిష్మెంట్ గా ఉండాలి అంటే కూడా తేనె మనకు ఉపయోగపడుతుంది. మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలాగే దగ్గును తగ్గిస్తుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కూడా తేనె తీసుకుంటే తగ్గిపోతుంది. అంతేకాదండి, ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు తగిలిన ప్లేస్ లో మనం తేనెని పూసినట్లయితే ఆ గాయంకి రెమెడీగా కూడా పనిచేస్తుంది. నిద్ర పట్టక బాధపడే వాళ్ళకి స్లీపింగ్ ఎయిడ్ లాగా కూడా తేనె పనిచేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఎనర్జీ రావాలి అంటే కూడా తేనె కలిపినటువంటి వాటర్ ని మనం తీసుకున్నట్టయితే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇలా ఒకటేంటి, తేనె వల్ల ఎన్నో ఎన్నో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే కదా ఆర్గానిక్ హనీ అన్న పేరుతో ఎంత రేటు పెట్టైనా కూడా మనం మంచి ప్యూర్ తేనెను కొనుక్కోవాలి అని కొనుక్కుంటూ ఉన్నాము. ఇదండి ఇవాల్టి మన ఈ సంగతి. మీకు తెలుసా, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు, తేనెటీగల గురించి తెలియని విషయాలు తెలుసుకున్నారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఫీల్ అయ్యారు అని అనుకుంటూ వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ సంగతి మీకు తెలుసాలో కలుసుకుంటాను. నేను కావ్యశ్రీ, బాయ్.
1: ఇంతవరకు శ్రోతలు ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.

ఆకాశవాణితో జోడి కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.

ఆకాశవాణి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు హలో అభిరుచి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233311 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కొన్ని పాటలు విని ఆనందించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి 0861233311 లేదా 102. మరి తొలి శ్రోతను

0: పలకరిద్దామా? హలో బ్రిడ్జ్ అండి. హలో.
1: నమస్తే సార్.
0: నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తుమ్మలశర్ల గోపీనాథ్, బిచ్చిరెడ్డిపాలెం సార్.
0: చెప్పండి గోపీనాథ్ గారు, ఏ పాట విందామంటారు? గోపీనాథ్ గారు, హలో గోపీనాథ్ గారు. రైట్, కాల్ అయితే కట్ అయినట్టుంది. మరి ముందుగా మనం స్వర్ణకమలం చిత్రం నుంచి జానకి గారు ఆలపించిన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి అంతకంటే ముందు
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. LIC యొక్క బీమా కవచ్.

మరో శ్రోతను పలకరిద్దాం. హలో పిలిచండి. హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుప్రియ గారు, ఏ పాట విందామంటారు? పున్నమి నాగు నుంచి టైటిల్ సాంగ్ అంటే పున్నమి రాత్రి, రైట్ అండి. మీరు కొన్ని పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు
0: ఖాదర్ గారు, బాలాజీ నగర్ నుంచి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: మనసు మాంగళ్యం.
0: మనసు మాంగళ్యం నుంచి
1: ఏ శుభ సమయంలో నీచలి హృదయంలో. మొహమ్మద్ రఫీ తుమ్మలపల్లి నుంచి, గోపీనాథ్ సార్.
0: రైట్, అందరికోసం మీకు పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నానండి, విందాం.

0: మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచండి.
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: నరేందర్ గారు, బాగున్నానండి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు ముందుగా?
1: ఆంధ్రావాల.
0: ఆంధ్రావాల
1: సినిమాలో నైరే నైరే నైరే బావా అని పాట కావు సార్.
0: ఆంధ్రావాల నుంచి?
1: అవును సార్.
0: ఓకే, అలాగే తప్పకుండా నైరే నైరే. ఓకే, మీకోసం పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి. చక్రి కౌశల్య ఆలపించినటువంటి ఈ గీతం ఆంధ్ర వాళ్ళ నుంచి.

హలో అభిరుచి శ్రోతలు వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో హలో. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మించిన పాటలు వినాలి అంటే 0861 2333100 లేదా 102 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, మరో శ్రోతను కూడా పలకరించేద్దాం. అలాగే ప్రధానంగా మనకు ట్రాఫిక్ అనేది, ట్రాఫిక్లో బైక్ రైడింగ్ కావచ్చు, వాహనాలు ఇలాంటి అలా వస్తూ ఉన్నాయి, కొత్త డ్రైవర్స్ వస్తూ ఉన్నారు. సో నిబంధనలు పాటించకుండా చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. వారి గురించి ఏమన్నా మీరు సూచనలు ఇచ్చే పని అయితే మాత్రం మన వాట్సాప్ నంబర్ 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ చేసి మంచి సూచనలు అయితే మీరు పంపించవచ్చు. మీరు పంపించినటువంటి సూచనలు అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి విషయంపై 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. సో మీ సలహాలు సూచనలను మనం ఆకాశవాణి ద్వారా చెప్పడం జరుగుతుంది. తద్వారా మంచిగా అంటే డ్రైవింగ్లో నిబంధనలు పాటించి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ప్రయత్నం మాత్రమే. మరొక కాలర్తో మాట్లాడతాం. హలో అభిరుచి అండి. హలో నమస్తే అండి. హలో అభిరుచి. హలో హలో వినబడుతుందా అండి? హలో. రైట్, అందరి వాడు చిత్రం నుంచి మనమైతే ఓ పాట వినేద్దాం.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం అయితే 9 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తుంది. మరి 9:30కి మన కార్యక్రమం ఎలాగో మీ అందరికీ తెలిసిందే. హలో అభిరుచి, ఫోన్ ద్వారా ఇంతవరకు విన్నాం కాబట్టి మరి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీగీతల కార్యక్రమానికి స్వాగతం చెప్పేస్తూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ చేయండి, మీరు కోరిన పాటలు విని ఆనందించండి. సో ముందుగా మనకు ప్రేమతోర చిత్రం నుంచి పున్నమిలా వచ్చింది ప్రేమ పాట వినిపించండి అంటూ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వాట్సాప్ పంపించారు. వీరు కోరినటువంటి ఈ పాట విని మిగతా వాట్సాప్ సందేశాలు అయితే చూసేద్దాం.

పౌర్ణమి చిత్రగీతం శ్రోతలు విన్నారు. మరి ఈ పాటను కోరినవారు హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు. వారి పేర్లు కూడా చూద్దాం. శ్రోతలు పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపం వీరితో పాటు శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, అలాగే

0: శ్రోతలు, హితేంద్ర దాస్ అస్సాం నుంచి మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూసే ముందు
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: శ్రోతలు, హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరొక వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు పాపిన్నేపాలెం నుంచి పంపించారు. ఓకే, పేర్లు రాయలేదు వీరు. దసరా మూవీ నుంచి మాకు ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. రైట్, పేర్లు ఎక్కడ రాస్తున్నారా? ఓకే, మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి కోరుతున్నటువంటి పాట ఇది. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు అయితే చూద్దాం. శివ, ప్రేమ్, కపిల్, శివంష్, సంగీత, లిపి, అలాగే దీపాలి, వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించింది అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు శ్రోతలు, ఓకే, ఎవరు ఆఫీసర్స్కు, ఓకే, సో దయచేసి మీ పేర్లు రాయండి. ఒక ఫార్మాట్ ప్రకారం ఏంటంటే మీ పేరు, అలాగే కోరుకున్న శ్రోతల పేర్లు, ఎక్కడి నుంచి మీరు వాట్సాప్ పంపిస్తూ ఉన్నారు, అలాగే ఏ పాట కావాలి, ఏ సినిమాలోంచి అనేటువంటి వివరాలు పూర్తిగా రాసి పంపిస్తే మనకుంటుంది, మనకు అనౌన్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో కొంతమంది పేర్లు కూడా పెట్టడం లేదు, దయచేసి ఒకసారి ఒక ఫార్మాట్ ప్రకారం పంపించండి. శ్రోతలు, మనకు మరొక శ్రోత సంతోష్ సుప్రియ ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోసం దసరా చిత్రం నుంచి పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఆఖరి పోరాటం చిత్రం నుంచి తెల్ల చీరకు తగదిమి పాట వినిపించింది అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమానులు, వసంత ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు, అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రిణి, జస్విత, సులోచన. మరి వీరందరి కోసం ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఈ పాట విందాం. ఈ పాటను లతా మంగేష్కర్ ఆలపించారు.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ముందుగా చిన్నపిల్లలకు బైక్, అంటే మనం రహదారి భద్రతా నియమాల గురించి అడుగున్నాము. సో ఎంత సేఫ్గా మనం డ్రైవింగ్ చేయగలం అనే విషయంపై సలహాలు అయితే అందజేయమని. అందుకని మరి కట్ల సతీష్, సంతోష్ కుమార్, సుమలత, సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి మనకు వాట్సాప్ సందేశం పంపించారు. ఇందులో ముందుగా చిన్నపిల్లలకు బైక్ ఇవ్వకూడదు, ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, నిదానమే ప్రధానం, ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలి అంటూ రాశారు. నిజమండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు అసలు బైక్ ఇవ్వడం అనేది చాలా తప్పు. అది అలా ఇవ్వడం వల్ల ప్రమాదం జరగడం ఒకటి, రెండోది ఏంటంటే వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత, ఎదురుగా వచ్చేవాడికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత. కాబట్టి మంచి సూచన అయితే చేశారు. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పాటించాలి, అలాగే ప్రధానంగా స్పీడ్ తగ్గించి వెళ్ళండి, నిదానమే ప్రధానం అనేటువంటి మాట కూడా చెప్పారు. కాబట్టి రూల్స్ పాటిస్తూ అందరికీ సహకరిస్తూ వెళ్తే బాగుంటుంది. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ఎస్, ఈ వాట్సాప్ సందేశం మనకు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృప పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు. శ్రోతలు ఎస్ పేర్లు రాయట్లేదు, దయచేసి పేర్లు రాయండి, అలాగే ఒక ఫార్మాట్ ప్రకారం రాయండి. ఫస్ట్ చిత్రం పేరు, దాని కింద పాట పేరు, మరొక ఆప్షన్లో మనం మన పేరు, కోరుకున్న శ్రోతల పేర్లు, ఎక్కడి నుంచి రాస్తున్నాం అనేటువంటి ఒక ఫార్మాట్ ప్రకారం ఉంటే పాటను ఈజీగా అనౌన్స్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. సో పాటలు రాస్తున్నారు కానీ పేర్లు రాయట్లేదు, దయచేసి శ్రోతలు గమనించగలరు. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. ఆళ్ళగడ్డ నుంచి, నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు రాశారు, వాట్సాప్ పంపించారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. వీరితో పాటు ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష నిజామాబాద్ ఉమ్మేడ్ నుంచి. సో తుమ్మలచల్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి, రాజేష్ ఖన్నా, చిన్నా పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, వీటితో పాటు శ్రోతలు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. నమస్తే శ్రీనివాసులు, రమణమ్మ, కల్కి, రత్న, శ్రీనివాసులు, సుగమన్సి, ప్రసన్న, ఓబులేషు, లోహిత్, ఓకే, తాటిపత్తి, పొదలు.

మరి ఇందాక మనం రహదారి భద్రతా నియమాల గురించి అడిగాం కదా, దాంట్లో మనకు అత్యంత ముఖ్యంగా పాఠశాలల దగ్గర, హాస్పిటల్స్ దగ్గర విడిగా మరింత నెమ్మదిగా డ్రైవ్ చేస్తే మంచిదండి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి. ఎందుకంటే సేఫ్ డ్రైవింగ్, హ్యాపీగా మనం వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళినా కూడా పర్లేదు, కానీ ముఖ్యంగా రహదారి భద్రత నియమాలు పాటిస్తూ వెళ్తే మనం కోరుకున్న చోటుకి కోరుకున్న సమయంలో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ధన్యవాదాలండి ఇలా మీరు వాట్సాప్ పంపించినందుకు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
1: మాతాఓ బెహనోకో సర్ పే బోజ్ ఉఠా కర్కే మట్కే లేకర్ కే దో దో తిన్ తిన్ పాంచ్ పాంచ్ కిలోమీటర్ జానా పడతా హై జీవన్ కా బహుత్ సారా హిస్సా సిర్ఫ్ పానీ మే ఖప్ జాతా హై ఔర్ ఇస్లియే ఆజ్ మే లాల్ కిలే సే ఘోషిత్ కర్తా హూం కి హమ్ ఆనే వాలే దినో మే జల్ జీవన్ మిషన్ కో లేకర్ కే ఆగే బడేంగే.
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బెహనో కా జీవన్

0: आसान हो रहा है। इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है।
1: తాగునీరు రాష్ట పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,55,00,000 అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణ పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60,00,000 కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 2.08,00,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్ కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
2: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore హౌస్ హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ హావ్ బీన్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. టు అచీవ్ 100% కవరేజ్ ఐ ఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ మిషన్ అంటిల్ 2028 విత్ ఎన్ ఎన్హాన్స్డ్ టోటల్ అవుట్లే. ద మిషన్స్ ఫోకస్ విల్ బి ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ONM ఆఫ్ రూరల్ పైప్డ్ water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
1: ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్‌ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ జీరామ్జీ సమీకృత వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యత పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను December 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్ లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్ జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
3: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది.
1: జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడటం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

BFM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా, ఇప్పుడైతే ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 19 సెకండ్లు గా వస్తుంది. మనోనం హార్విల్లు. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ముగ్గురు ఫ్రెండ్స్ $30 ఖరీదు గల ఒక గదిని అద్దెకి తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెల్లించారు. తర్వాత ఆ గది అసలు ధర కేవలం $25 మాత్రమని మేనేజర్ కి తెలిసి అందులో నుంచి ఒక $5 అతిథులకి తిరిగి ఇచ్చేయమని బెల్ బాయ్ కి ఇస్తాడు. ఆ బెల్ బాయ్ ఏమో చిట్కాగా ఒక $2 ఉంచుకుని ప్రతి అతిథికి ఒక్కొక్క డాలర్ తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతి అతిథి $9 చెల్లించగా బెల్ బాయ్ ఏమో $2 ఉంచుకున్నాడు. అంటే మొత్తం $29 అయిపోయి కదా. నా క్వశ్చన్ ఏంటి అడిగాను, మిగతా ఇంకో డాలర్ ఎక్కడికి పోయింది అని అడిగాను. మరి ఎక్కడికి పోయిందంటారు, చాలా మంది ఆన్సర్స్ పంపించారు కదా, చూద్దాం ఎక్కడికి పోయిందో. సుమన్ ఈ పడ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అని పంపించారు. నాకు లెక్కలంటే ముందు భయం ముందే చెప్పారుగా అంటూ పంపించారు. పేరైతే పంపించలేదు, దేవసేన తిరుపతి నుంచి. పర్లేదు, ఇదేం లెక్కలేం కాదు, జస్ట్ మనం చిన్న లాజిక్ అంతే అనమాట. శుభోదయం మేడం, హరివిలకు స్వాగతం. ఈ ప్రశ్న తిక్కమగ పెట్టింది. మరి ఆన్సర్ పంపించాలి. మహమ్మద్ ఎనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. విజయవాడ నుంచి నందు, బెల్ బాయ్ జేబులోనే ఉంది ఆ మిస్ అయిన డాలర్ అని అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఒరోకుండ్ నుంచి ఈశ్వరయ్య, ప్రేమకు వెళ్ళయ్యారా సినిమా నుంచి. అతనికి టిప్ ఇచ్చి ఉంటారు అని పంపించారు. కాదనమాట. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి. ప్రశ్న అడిగిన సౌజన్య దగ్గరుంది అంట. ఆహాహా. ఇంకా ఎంఎస్ దుర్గారావు, గుడ్ మార్నింగ్ మేడం. బెల్ బాయ్ కి ఇచ్చిన $2 కలిపితేనే $9 అవుతుంది అని పంపించారు. అర్థం కాలేదు. ఇంకా గుడ్ మార్నింగ్ సౌజన్య మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు, మిగిలిన ఒకటి మీరు తీసుకుంటేనే లెక్క సరిపోతుంది అంటూ కొనగండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు. యాంకర్ గారికి గిఫ్ట్ గా ఇచ్చారంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు. సరే, అందరు నాకే ఇచ్చేస్తున్నారా, సరేనండి. రిజిస్ట్రేషన్ కోసం అంట. ఎవరు? అనంతపురం నుంచి ఎవరు? ఎవరు? యక్షగులు గారు. ఇంకా సమాధానం మీరే చెప్పండి అంటూ వేటపల్లం రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఏం లేదు, ₹25 ఆ రూమ్ రెంట్ కదా, ₹2 ఆయన తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురికి ₹1 ఇచ్చారు. అప్పుడు 25 + 2 = 30 కదా, అందులో లాజిక్ ఏముంది చెప్పండి, చెప్పండి. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒక్కసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదన్నమాట. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్కేమో బాతుని తినేస్తుంది, బాతేమో ధాన్యాన్ని తింటుంది. అయితే రైతు ఏది తినకుండా అన్నిటినీ సురక్షితంగా నదిని దాటించాడు. ఎన్నిసార్లైనా రైతు తిరగచ్చు అనమాట. అలా ఎన్నిసార్లు తిరిగాడు ఎలా అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలన్నమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866243814 కు మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: Priya, Priya, Priya.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
3: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

विविध भारती एफएम 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నిన్ను కొరిమో నుంచి కార్తిక్ అండ్ చిన్మయ పాడగా గోపి సందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43 దాటి 40 సెకండ్లకు వస్తుంది. మనవనం హరిబిల్లు. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రైతు ఒక నక్కను ఒక బాతను ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒకసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదు. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్క బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యం తినేస్తుంది. అయితే రైతు ఏది తినకుండా అన్ని సురక్షితంగా దాటిచ్చాడు, ఎలా, ఎన్నిసార్లు? అయితే క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి రామ్ నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అది కరెక్టే. ఇంకా ఎన్నిసార్లు అనేది అడిగాను అనమాట, ఒక్కసారి మాత్రమే అంటూ సుమని పడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే, శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు. సరే పర్లేదండి, ఆన్సర్ అయితే చెప్తాను. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అర్థం కాలేదు అంటూ పంపించారు గంగరాజు గారు పెద్దరాజుపల్లి అనమయ్య జిల్లా నుంచి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ జవాబు, రైతు మొత్తం 7 సార్లు నదిని దాటించాడు అంటూ పంపించారు. కాదండి, అనంతపురం నుంచి అనురాధ గారు 7 టైమ్స్ అంటూ పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి

ఇంకా భాస్కర్ పడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫలిఫాతిమా జవాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు 2 times అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్, 4 times అనమాట. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బాతు, సెకండ్ ఏమో నక్కను తీసుకెళ్లారు, తీసుకెళ్లి మళ్ళీ బాతును రిటర్న్ తీసుకెళ్లిపోతాడు అనమాట. థర్డ్ టైం ధాన్యం తీసుకెళ్తారు, ఫోర్త్ టైం మళ్ళీ బాతును తీసుకెళ్తారు. అదనమాట ఆన్సర్ అయితే 4 times. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 55 seconds గా వస్తుంది. ఈనాటికి హర్విల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपड़त्राणी గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. శ్రీ సత్యసాయి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులు, ఆహార నాణ్యత, క్యాంటీన్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సూర్యలంక బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. 5 రోజుల పనిదినాలపై 2 సంఘాలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్

జాతీయస్థాయి సరస్సు మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇళ్ల తాళాలను అందజేశారు. కృత్రిమ మేధ వల్ల హానికర ఘటనలు జరిగితే పరస్పరం సంప్రదించుకునేందుకు ఒక ఛానల్ను ఏర్పాటు చేయాలని, సైనికంగా సంక్షోభం ఏర్పడితే రెండు దేశాల సైన్యాలు సత్వరం సంభాషించుకోవాలని చైనా, అమెరికా దేశాలు ప్రకటనలు వెల్లడించాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ഭാരതി എഫ് എം 101.3. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. ఎస్ అఫ్ కోర్స్ నేనైతే వచ్చి 25 డేస్ అయిపోయింది. సో మరి నాకైతే అండి ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ గ్యాప్ లో ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. మన మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కడా దొరకదు అండ్ రాదు కూడా, ఇదైతే ష్యూర్ అనమాట. అందుకే మీ మనసు మాట కూడా అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్ గా 11:04 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. సో మన సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఉన్నాయండి బోలెడన్ని కబుర్లు ఉన్నాయి, చెప్తాను అన్ని చెప్తాను. అండ్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఈ రోజు బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరు ఏమిటి ఆ కథ కమామేషు అంతా వినాలి అంటే మీరేం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. సో మరి శృతి వస్తే నాని పాట రావాల్సిందే, కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి ప్రేమ వెల్వ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్.

మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాహితి చాగంటి అండ్ ధనుంజయ్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి. సో మరి మనమనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అండి కల్కి 2 సినిమా నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఎలా అయితే మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అదేంటంటే ఈ కమింగ్ అక్టోబర్ మంత్ లో కల్కి 2 సినిమా షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక 10 డేస్ షెడ్యూల్ ఆల్రెడీ ఫినిష్ చేసేసారు షూట్ ని ఇప్పటికే అనమాట. అండ్ ఈ సెకండ్ షెడ్యూల్ లో మన డార్లింగ్ ప్రభాస్ జాయిన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అది మ్యాటర్ మై డియర్ ఫ్యాన్స్, ఎంజాయ్ చేసేయండి ఇక. ఓకే సో మరి అది అనమాట మ్యాటర్. అండ్ ఇక అమరన్ హీరో శివకార్తికేయన్ ఉన్నారు కదా, ఆయన 27th ఫిల్మ్ అప్డేట్ వచ్చింది. దీని గురించి ఒక స్పెషాలిటీ ఉంది, మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను లెనిన్ సినిమా నుంచి. వింటూ వింటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

గంటలే, విషయాలు వీరమే, వీరమని గంటలే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంత.

ఇరుముడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, కొన్ని సినిమాలు తమిళ వాళ్ళు తీసినవి చాలా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందులో నాకు ఒక సినిమా అయితే బాగా నచ్చింది, అంటే చాలా సినిమాలు నచ్చాయి, అందులో ఒకటి ఏంటంటే పార్కింగ్ అనమాట. పార్కింగ్ సినిమా, ఒక చిన్న పార్కింగ్ స్పేస్ కోసం స్టార్ట్ అయిన ఇష్యూ ఎంత పెద్దది అవుతుందంటే అసలు మనం ఊహించడం కూడా కష్టం. పార్కింగ్ స్పేస్ కోసం ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సినిమాతో సక్సెస్ కొట్టారు డైరెక్టర్ రాజ్ కుమార్ బాలకృష్ణన్. సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో శివకార్తికేయన్ యాక్ట్ చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ ఏమో SK27 అని పెట్టారు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక కారు, దాని చుట్టూతో కొంతమంది రౌడీలు, ఇలా ఉందన్నమాట పోస్టర్. మళ్ళీ డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ కి ఏమన్నా వెహికల్స్ ఫ్యాంటసీ ఉందంటారా? సో ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఇలాంటి వాటి చుట్టూ తిరిగి తిరుగుతుంది. ఎనీవేస్, చూద్దాం మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే, సో మరి ఇంకా ఏంటంటే మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బర్త్డే రోజు. ఆయన ఎవరు ఏంటి అనేది మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి అయితే సంతోష్ నారాయణ్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: विविध भारती एफएम 101.3
1: Yes, exactly. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం 11:30 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మన వండర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అనమాట. సో ఆయన బర్త్డే ఈ రోజు. బద్రి ఆయన ఫస్ట్ సినిమా, అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు మన టాలీవుడ్ లోకి. ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పొచ్చు. మరి జనరల్ గా అంటే మనం పూరి గారి సినిమాలు చూస్తే ఆయన సృష్టించిన హీరో క్యారెక్టర్స్ ని చూస్తే స్పెషల్ గా చాలా బోల్డ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయన్నమాట. అండ్ ఇక డైలాగ్స్ అయితే ఆయన సినిమాల్లో ఫుల్ పంచీగా ఉండడం ఆయన సిగ్నేచర్ అనమాట. సో మరి వండర్ఫుల్ డైరెక్టర్ ఇంకా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ మన తెలుగు సినిమా పవర్ ని ఒక రేంజ్ లో పెంచాలని మనం అయితే విష్ చేద్దాం. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బద్రి సినిమా నుంచి రమణ గోగుల అండ్ సునీత పన్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చంద్రబోస్ గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఒకరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:40 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ రోజు భారత కోకిలగా అభిమానుల మనసులో నిలిచిపోయిన లతా మంగేష్కర్ గారి జయంతి. సో మరి ఆవిడ స్వరం అండి మన భారతీయ సినిమా సంగీతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది అని చెప్పొచ్చు. మరి హిందీతో పాటు ఎన్నో లాంగ్వేజెస్ లో ఎన్నో వేల పాటలు పాడారు లతాజీ. మరి ఆవిడ జయంతి అనమాట ఈ రోజు. మరి ఇంకా ఆవిడ లైఫ్ జర్నీ గురించి మనం చాలా చాలా చాలా విషయాలు ఇవాళ ధీరా షోలో మాట్లాడుకుందాం స్పెషల్ గా, ఓకేనా? అండ్ మరి ఈ రోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ వేణుమాధవ్ గారి జయంతి కూడా. మాస్టర్, తొలి ప్రేమ, లక్ష్మి ఇలా ఎన్నో సినిమాల్లో కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఒక వండర్ఫుల్ యాక్టర్ అనమాట. మరి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా మన ఫేస్ మీద స్మైల్ తప్పించే అద్భుతమైన కామెడియన్స్ లో మన వేణుమాధవ్ కూడా ఉన్నారు. సో మరి ఇంకా ఇంకా నెక్స్ట్ బర్త్డే స్టార్స్ కూడా ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి లతా మంగేష్కర్ గారు అండ్ ఎస్పి బాలు గారు పాడిన ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను వేటూరు గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विद भारती एफएम 101.3 11:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి కొన్ని పాటలండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పాటల్లోని ఫ్రెష్నెస్ అస్సలు తగ్గదనమాట. చెవులకి అప్పుడు ఎలా వినేవాళ్ళో, ఎలా స్వీట్ గా అనిపించేదో, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వింటున్నా కూడా అలాంటి ఒక రిఫ్రెష్నెస్ ఇస్తాయి మనకి. ఎనీవేస్, సో మరి ఇంకా బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు ఈ రోజు అని చెప్పాను కదా. ఎవరంటే యాక్ట్రెస్ కవిత దశరథ్ రాజ్ గారు అనమాట. ఆవిడ మరి చిన్న వయసులోనే మనకి సినిమాల్లోకి వచ్చేసారు. 1976 లో సిరిసిరి మువ్వ అనే సినిమాలో బాలనటిగా మన తెలుగు తెరకి పరిచయారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు కొన్ని మలయాళ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ లో అండి హీరోయిన్ గా యాక్ట్ చేశారనమాట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగించారు తన కెరియర్ ని, ఫిల్మ్ కెరియర్ ని. సరి, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అండ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. మరి అది మ్యాటర్. అండ్ ఇంకొక యాక్టర్ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే యాక్టర్, మరి బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ పేరు చెప్పగానే ఒక లాంగ్ సినిమాటిక్ హిస్టరీ గుర్తొస్తుంది మనకి. మరి ఆ లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి తన ఓన్ యాక్టింగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్టర్ రణబీర్ కపూర్, రాక్ స్టార్ నుంచి బర్ఫీ వరకు, సంజు నుంచి యానిమల్ వరకు, అసలు తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అండి, ప్రతి క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ చూపించిన రణబీర్ కపూర్ బర్త్డే ఈ రోజు. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నకాష్ అజీజ్ అండ్ విశాల్ దద్దలాని పైన సాంగ్ ఇది వినేశారు మనశంకర్ వారి ప్రసాద్ సినిమా నుంచి. సో మరి ఒకప్పుడు అండి పెళ్లి కాని ప్రసాద్, ఇప్పుడు మన విక్టరీ వెంకీ ఆదర్శ కుటుంబంతో హల్చల్ చేయబోతున్నారు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద. సో మరి ఏంటంటే మ్యాటర్, ఆదర్శ కుటుంబం సినిమా నుంచి అయితే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది, నారాయణమ్మ సాంగ్. సో మరి ఈ సాంగ్ లో మన విక్టరీ వెంకీతో శ్రీనిధి శెట్టి, నివేద పేత్రాజ్ అండ్ డింపుల్ హయాతి స్టెప్స్ వేశారు. సూపర్ సూపర్ సూపర్ ఉంది సాంగ్ అయితే. తమన్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారనమాట ఈ సాంగ్ ని, అండ్ రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ పాటకి. సో అదనమాట మ్యాటర్, అండ్ ప్రభా అండ్ రామ్ మిర్యాల పాడారు ఈ పాటని. అక్టోబర్ 9th ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, అండ్ నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను ఈగర్ గా. అసలు ఏంటి మ్యాటర్, ఏంటి ఆదర్శ కుటుంబంలో ఏం జరిగింది, ఏమన్నా జరిగిందా, లేకపోతే వాళ్ళు అలానే ప్రశాంతంగా ఉన్నారా లేదా, ఇవన్నమాట నాకున్న డౌట్లు ప్రస్తుతం. నాకే కాదు అఫ్ కోర్స్ చాలా మంది ఆడియన్స్ కి ఉన్న డౌట్స్ ఇవే. సో వెయిట్ చేద్దాం అక్టోబర్ 9th వరకు. ఓకే రైట్ నౌ మరి మీ అందరికోసం భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి ఇక్కడితో గుడ్ బై బై కొట్టేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ పరిధిలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగినపూడి బీచ్ తీరంలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం బంగ్లాదేశ్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ నిన్న పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుమల స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం వాహన సేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు, గరుడ వాహన సేవ సాయంకాలం 6 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 12:03 అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి అండ్ మనం ఇంటర్వ్యూ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు యాక్చువల్ గా అండి మనకి ఏషియన్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి కదా, అయితే ఈ రోజు మెన్స్ T20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగాలి, బట్ డ్యూ టు హెవీ రెయిన్స్ చాలా పెద్ద పెద్ద వర్షాలు పడడం వల్ల మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అండ్ మన ఇండియా మాత్రం సెమీఫైనల్స్ కి దూసుకెళ్లిపోయింది. అది మ్యాటర్ ఓకేనా. సో అది పక్కన పెట్టేసి అసలు క్రికెట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ హైలైటెడ్ ఒకటి ఉంది, అది చెప్తాను. సో వెయిట్ చేస్తూ వింటున్నాండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రైట్ నౌ మీ అందరి కోసం చిరుత సినిమా నుంచి కేకే అండ్ సునీత పన్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

నవీన్ మాధవ్ అండ్ ప్రియ హేమేష్ పాడిన పాటితో వినేశారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రామజోగి శాస్త్రి గారి లిరిక్. మరి లవ్లీ సాంగ్ కింగ్ సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:13 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. యాక్చువల్ గా అండి, ఇప్పుడు మ్యాచెస్ అంటే క్రికెట్ మ్యాచెస్ అంటే డే టైమ్ లో చూస్తున్నాం, అంటే మ్యాచెస్ అంటే డే టైమ్ లో చూస్తున్నాం, నైట్ టైమ్ లోనూ ఆడే గేమ్స్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పగటి పూట ఆడే ఆట మాత్రమే అనమాట. నైట్ క్రికెట్ ఆడాలి అంటే మనకి జనరల్ గా ఏంటి, మోడర్న్ ఫ్లడ్ లైట్ సిస్టమ్స్ అనేవి అవసరం. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ లైటింగ్ తో ఒకప్పుడు అంటే చాలా చాలా సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ లైటింగ్ తో ఒకప్పుడు కొన్ని డొమెస్టిక్ నైట్ మ్యాచెస్ అనేవి జరిగాయి. కానీ ఇప్పటి ఇంటర్నేషనల్ ఫ్లడ్ లైట్ మ్యాచెస్ లాగా స్టాండర్డ్ కాదనమాట. కానీ ఇదంతా ఎప్పుడు, 1984 కి ముందు. మరి 1984 సెప్టెంబర్ 28 ఏం జరిగింది? యాక్చువల్ గా మన వెలుగుల క్రికెట్ కి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రారంభం జరిగిందనమాట. ఎగ్జాక్ట్ గా ఇదే రోజు, ఇదే సెప్టెంబర్ 28, 1984 లో మన ఇండియాలో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో ఈ ఓడిఐ మ్యాచ్ అనేది జరిగిందనమాట, న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. అది కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగులో. ఇంట్రెస్టింగ్ కదా. అఫ్కోర్స్ ఆ మ్యాచ్ లో మనం గెలవలేదనుకోండి, అది పక్కన పెడితే మన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే లెవెల్లో ఒక మేజర్ స్టెప్ అనేది మనం వేసామన్నమాట ఇదే రోజున. సో అదే మ్యాటర్. మరి ఇంకొక హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, కేర్ ఆఫ్ కంచర్ పాలెం సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మన్మథుడు సినిమా నుంచి వేణు అండ్ సుమంగలి పాడిన సాంగ్ అయితే విన్నారు, సిరివెన్నెల గారు లిరిక్ అనమాట ఇది. సో మరి మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ అంటే 1985 లో ఇదే రోజు మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ అండి ప్రపంచ ప్రదక్షిణకి స్టార్ట్ అయిన రోజు కూడా ఈ రోజు అనమాట. అది కూడా ఎలానో తెలుసా, అంటే తెరచాపలతో నడిచే చిన్న పడవలో అనమాట ప్రపంచాన్ని మొత్తం చుట్ట రావాలని చెప్పేసి ప్లాన్ చేశారు, అంటే సముద్ర ప్రయాణంలో. సో తృష్ణ అనే పేరున్న ఒక సెయిలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. ఈ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని దేశాలు టచ్ చేసింది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది, ఇలా చాలా కబుర్లో మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను తేజ్ సినిమా నుంచి. ఆ తర్వాత మనకి న్యూస్ బ్రేక్ కూడా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసా కలుసుకుందాం. అంటుందని కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు చూసేది వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 కి రీచ్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: న్యూస్ వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్

అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్భర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల U-78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పథకం గెలుచుకుంది.
మహిళల బాక్సింగ్ ఈవెంట్ లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్ పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్ లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్ లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్ లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు, పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. సో మరి ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ 1985 లో మరి ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి త్రిష్ణ అనే పేరున్న సైలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. సో మరి ఈ త్రిష్ణ స్టోరీలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ ముంబైలో స్టార్ట్ అయింది. మొత్తం 10 మంది ఆఫీసర్స్ అనమాట ఈ ఎక్స్పెడిషన్ లో సో పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. మొత్తం 10 మందిలో 6 ఏంటంటే యాచ్ లో ఉండేలాగా క్రూ మారుతూ ఉంటారనమాట. ఓకే, అలా ఎన్నో దేశాల తీరాలను తాకుతూ వాళ్ళ జర్నీ మొత్తం 30,000 నాటికల్ మైళ్ళు సాగింది. అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.8 కిలోమీటర్స్ అనమాట. మనకి సముద్ర ప్రయాణాలని అంటే సముద్ర ప్రయాణంలో చేసే దూరాలని నాటికల్ అని కొలుస్తారు. సో వాళ్ళు ప్రయాణించి అలా అలా అలా 30,000 నాటికల్ మైల్స్ ప్రయాణించి 470 రోజుల తర్వాత 1987 జనవరి 10 తిరిగి ముంబైకి వచ్చారట. అదండి సంగతి. సో భారతీయ క్రూ సెయిల్ బోట్ లో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇది. సో మన భారతీయ సాహసానికి గుర్తుగా త్రిష్ణ పేరు నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్ జరిగిన పెరేడ్ లో ఈ పడవని ప్రదర్శించారు కూడా అనమాట. సో అదే మ్యాటర్. సో మరి ఇంత హిస్టరీకి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి ఈ రోజున. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరికోసం సమ్మోహనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, హరిచరణ్ అండ్ కీర్తన పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ ఇంటెంజ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉదిత్ నారాయణ్ అండ్ మీనల్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. చంద్రబోస్ లిరిక్ అనమాట ఈ లవ్లీ సాంగ్. పూలరంగుడు సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 seconds అయిపోయింది మన టైం. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అది బ్రెయినే కానీ పూర్తిగా బ్రెయిన్ కాదు. సో మ్యాటర్ ఏంటంటే బ్రెయిన్ ఆర్గనైజ్. అండ్ మరి సైంటిస్ట్లు ఇప్పుడు ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనే ఒక చిన్న 3D బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్స్ ని ల్యాబ్స్ లో తయారు చేస్తున్నారట. ఇవి మన పూర్తి బ్రెయిన్ అయితే కాదు కానీ మన హ్యూమన్ బ్రెయిన్ లో కొన్ని సెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ అవుతాయో అచ్చం అలానే ఇమిటేట్ చేసే బ్రెయిన్ ఆర్గనైజ్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇవి అంటే ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనేవి ల్యాబ్ లో చాలా కాలం మెయింటైన్ చేయగలుగుతున్నారంట రీసెర్చ్ కోసం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ లో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా మారుతుంది, మన బ్రెయిన్ లో సెల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడానికి స్టడీ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే అందరికి అర్థమయ్యేలాగా మన బ్రెయిన్ కి ఒక చిన్న ల్యాబ్ మోడల్ తయారు చేసి మన బ్రెయిన్ పెరుగుదల ఇంకా మార్పుల్ని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసేందుకు యూజ్ అవుతుందన్నమాట ఈ రీసెర్చ్. అద్భుతంగా ఉంది కదా. అండ్ అంతేకాదు మన బ్రెయిన్ లో వచ్చే ఏజింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఫ్యూచర్ లో ఈ రీసెర్చ్ చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మ్యాటర్, కొత్త బుజ్జి బ్రెయిన్ కథ అనమాట ఇది. ఇంట్రెస్టింగ్ రైట్? ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, అప్పుడప్పుడు మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఈ అందరి కోసం సహానా సాంగ్ అయితే వచ్చేస్తుంది శివాజీ సినిమా నుంచి. మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ నెక్స్ట్ ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయి పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఫైట్ చేసేయాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా కుక్క కరిచినా లేకపోతే ఏదైనా ఘాటు లాగా మనకి ఏర్పడినా కూడా అది టచ్ చేసినప్పుడు ఆ చిన్న దెబ్బే కదా అని చెప్పేసి, చిన్న గాయమే కదా అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు కదా, అది మాత్రం అవాయిడ్ చేయాలి తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలంటే అలా ఏదైనా జరిగినప్పుడు వెంటనే సోప్ తో అండ్ తర్వాత రన్నింగ్ వాటర్ తో, అంటే పంపుని ఇలా ఓపెన్ చేసేసి ఆ పంపు వాటర్ కింద అలా పెట్టేసి ఒక 15 మినిట్స్ దాన్ని కడగాలన్నమాట. కడిగేసి తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలి తప్పకుండా. అండ్ ఆల్సో ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెమైన అవేర్నెస్ ఉంటుంది, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇలాంటిది ఏదైనా, కానీ పిల్లలకైతే అసలు అలాంటిది ఇది ఉండదు. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డాగ్స్ తో ఎలా సేఫ్ గా ఉండాలో వాళ్ళకి కంపల్సరీగా ఆ అప్రోచ్ అనేది మనం కంపల్సరీగా నేర్పించాలన్నమాట. ఓకేనా? యానిమల్స్ ని లవ్ చేయడం ఇంపార్టెంటే కానీ కొంచెం అవేర్నెస్ తో అనమాట. ఓకే, రేబీస్ ప్రివెంట్ చేయగలిగే డిసీజే కాబట్టి మన జాగ్రత్త మన సేఫ్టీయే, అది గుర్తుపెట్టుకోండి మన చేతుల్లోనే ఉంది అని. ఓకే సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్ గా 1 o'clock రీచ్ అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్ లో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. వైద్య ఆరోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్దరించింది. ఎన్టీఆర్ జిల్లా రాయన్పాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. నవయుగ కవి, చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. ఆయన రాసిన గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష గుర్తింపు పొందాయి. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆయన ఆరోపించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు షూటింగ్లో రజతం, కురాష్లో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 39 పతకాలతో 12వ స్థానంలో ఉంది. ఇందులో 4 స్వర్ణాలు, 17 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జ శృతి. మన స్టూడియోలో టైం 1:04 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటైపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్ గా అండి, ఈ షోలో మనం చాలా చాలా స్టోరీస్ మాట్లాడుకున్నాం, చాలా మంది ధీరాస్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇవాళ కథలో కూడా ఒక అమ్మాయి ఉందన్నమాట, ఒక కుటుంబం ఉంది, అలాగే ఒక గొంతు ఉంది, ఒక దేశం కూడా ఉంది. ఇలా చెప్పగానే మీకు అర్థమైపోయింటుంది మ్యాటర్ ఏంటో, ఇవాళ మరి లతా మంగేష్కర్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నామని. సో ఎస్, మరి మీరు ఊహించింది అయితే కరెక్టే. యాక్చువల్ గా లతా మంగేష్కర్ అనగానే చాలా మందికి ఆవిడ ఒక గాయనిగా మాత్రమే తెలుసు, కానీ ఆవిడ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇంకా చెప్పాలి అంటే ఒక పెద్ద కథే ఉంది. సో మరి సింగర్ గా మాత్రమే మనకి తెలిసిన మన లతా జీ యాక్చువల్ ధీరా జర్నీ గురించి ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మరి ముందుగా అయితే మీ అందరి కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 111 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు షోలో, ధీరా షోలో, మన లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా అండి, సెప్టెంబర్ 28, 1929 లో ఇండోర్ లో మన లతాజీ పుట్టారు. మరి తన బర్త్ నేమ్ వచ్చేసి నిజానికి హేమ అనమాట. తర్వాత తన నాన్నగారు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక క్లాసికల్ సింగర్, అలాగే సంగీత నాటకాలు కూడా ఆయన ప్రదర్శించేవారు అనమాట. అలా ఒక నాటకంలోని లతా అనే పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హేమ మంగేష్కర్ ని లతా మంగేష్కర్ గా మార్చారు. సో అలా మన లతా గారు చిన్నప్పుడు అంతా కూడా సంగీతం అనే ఒక వాతావరణంలోనే గడిచింది. అండ్ 5 ఏళ్ళున్నప్పుడే వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ ప్లేస్ లో లతాజీ పర్ఫామ్ కూడా చేశారనమాట. అండ్ లతా గారి మొదటి గురువు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్లో లతాజీనే పెద్ద, తర్వాత ఆశా భోన్స్లే, ఉషా, మీనా అండ్ హృదయనాథ్. ఇదనమాట వాళ్ళ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు మన లతాజీకి. ఇలాంటి టైంలో లతాజీ లైఫ్ లో ఒక టఫ్ టైం అనేది వచ్చింది. 1942 లో లతాజీకి జస్ట్ 13 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందనమాట సడన్ గా. సో మరి అదే టైంలో ఇంట్లో పెద్దమ్మాయి అవ్వడంతో టోటల్ గా కుటుంబ బాధ్యత అంతా కూడా తన మీదకు వచ్చేసింది. అసలు ఊహించండి, జస్ట్ 13 ఏళ్లే, మరి మిగతా అందరూ ఇంకా చిన్నోళ్ళు అనమాట. మరి బాధ్యతలు అంటే ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఇలాంటివి ఏమీ సరిగా అర్థం కూడా కాని ఒక ఏజ్ అది. మరి అలాంటి టైంలో ఒక టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అసలు? సో యాక్చువల్గా అండి, మనకి లైఫ్ లో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏది కూడా ఆర్ యూ రెడీ అని అడగదనమాట. మన లైఫ్ అస్సలు అడగని క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే. సో మరి జస్ట్ ఇప్పుడు నీ వంతు అని చెప్పేసి వచ్చేస్తుంది అంతే, ఏ ప్రాబ్లం అయినా సరే. అలాంటి ఒక టఫ్ టైం ని ఫేస్ చేయగలుగుతారు చూసారా, వాళ్లే అసలైన ధీర అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చెప్పిరాదు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలాంటి టైంలో ఎప్పుడు వచ్చినా సరే

ఫేస్ చేసే వాళ్లే నిజమైన ధీర. మరి బ్రేక్ తీసుకుని ఇవాళ ధీర లతాజీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మేము కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. జెంటిల్మెన్ సినిమా నుంచి సుజాత గారు పాడిన పాట, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. అండ్ మరి బ్యూటిఫుల్ సాంగ్ ని రాసింది రాజశ్రీ గారు అన్నమాట. సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి లతా మంగేష్కర్ జస్ట్ ఒక 13 ఏళ్ల అమ్మాయి, మరి తండ్రి సడన్ గా చనిపోయారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. మరి ఇక్కడే లతాజీ కెరీర్ ఇంకొక టర్న్ తీసుకుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ మాస్టర్ వినాయక్ అనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేశారు, మాస్టర్ వినాయక్ అనే ఆయన. సో మరి ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ ఇచ్చారనమాట సింగర్ గా అండ్ ఆల్సో యాక్ట్రెస్ గా కూడా. సో ఫస్ట్ లో లతా గారు యాక్టింగ్ కూడా చేశారు, కానీ నటన అనేది అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు ఆవిడికి. సో కెమెరా కన్నా మైక్రోఫోన్ నే కెరీర్ గా తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. 1942 మరాఠీ ఫిలిం, ఒక మరాఠీ ఫిలిం లో ఆవిడ ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. తర్వాత 1947 లో ఆప్కీ సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లో ఫస్ట్ అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉంది, దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మరి టైం అయితే 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. ధీరా షోలో ఈరోజు మనం లతా మంగేష్కర్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టే టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మత్తు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తేనే ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ ఆ రాష్ట్ర సంక్షేమం గానీ ఆ రాష్ట్రం తాలూక పురోగతి సూచిక గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాలు నేను చెప్తున్నా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని

0: చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
1: నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్క్, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీఢీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: 388 పట్టాలు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షను, గ్యాస్ కనెక్షను, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రామ్ లో మరి ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మరి ఫస్ట్ ఆవిడ సాంగ్ రికార్డ్ చేశారు 1946 లో అని చెప్పాను. మరి తర్వాత 1947 లో ఆప్కీ సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లోకి అడుగుపెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా అండి, లతాజీకి సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదన్నమాట. మరి అప్పట్లో ఏంటంటే ఫీమేల్ సింగింగ్ అంటే ఒక డిఫరెంట్ సౌండ్ కి అలవాటు పడ్డారనమాట, ఇటు ఆడియన్స్ కానివ్వండి లేకపోతే అటు ఇండస్ట్రీ కానివ్వండి. అయితే బట్ లతా గారి గొంతు అయితే చాలా చాలా సన్నగా ఉండేదట మొదట్లో. అయితే చాలా మంది లతాజీని మీ వాయిస్ సరిపోదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారట. సో చూసారా, లతాజీ కూడా రిజెక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా మీ నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఇది చేయలేరు, మీ వల్ల కాదు, మీరు దీనికి సరిపోరు, ఆర్ మీరు దీనికోసం రాకూడదు రాలేరు అని చెప్పేసి ఎవరైనా అన్నారు అంటే అదే ఫైనల్ డెసిషన్ అవుతుందా? ఇది నాకు చెప్పాలన్నమాట. అవుతుందా చెప్పండి, అవ్వదు కదా. ఎప్పుడు అవ్వదు అంటే మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించి ఏది కూడా తుది నిర్ణయం అనేది అవ్వదు, ఫైనల్ డెసిషన్ అసలు అవ్వదు మనం ఒప్పుకోనంత వరకు. వెంటనే లతాజీ కూడా ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి, ఎస్ సార్ నేను తప్పకుండా ఇంప్రూవ్ అవుతాను అని చెప్పారట. గివప్ ఇవ్వకుండా ఏదైతే తను చెప్పారో, ఏదైతే తను అక్కడ ప్రామిస్ చేసి వచ్చారో దానికి తగ్గట్టు గట్టి ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ గారి దగ్గర హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీసుకున్నారట. సో మరి అదని మ్యాటర్. అండ్ ఇక్కడ మనకి ఒక ధీరా లెసన్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర మనకి టాలెంట్ ఉండే సరిపోదండి, ఫీడ్బ్యాక్ ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈగోతో రిజెక్ట్ చేయకుండా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్స్ అంటే కొంచెం హార్ష్ గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా మనం ఈగోతో రిజెక్ట్ చేయకుండా, వాళ్ళు అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు అనే విషయంలో ఆ ధోరణిలో మనం ఆలోచిస్తే కనుక అసలు విషయం అనేది క్లారిటీగా అవుతుంది అనేది నా ఉద్దేశం. సో మరి అలా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్స్ అన్నిటినీ కూడా తీసుకుని అదే చేశారు మన లతా.

కూడా. సో తన గొంతులో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారో అది తేగలిగారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇదే గొంతు మీద నమ్మకంతో లతాజీ సింగింగ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు గులాం హైదర్ కంపోజర్. సో ఒక సంవత్సరంలో 1947 లో కెరియర్ స్టార్ట్ అయితే 1948 కల్లా అసలు ఒక్క సంవత్సరంలో కథ మొత్తం మారిపోయింది. 1948 లో రిజెక్షన్ గురైన అదే వాయిస్ 1949 లో ఎవ్వరూ మర్చిపోలేని అద్భుతమైన గొంతుగా గుర్తుండిపోయిందనమాట. సో మహల్ సినిమా ఆయేగా అనే వాళ్ళ సాంగ్, దీని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే శ్రీ ఆంజనేయం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

శ్రీ ఆంజనేయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే, ఒక సాంగ్, ఒక వాయిస్, ఒక టర్నింగ్ పాయింట్, మహల్ సినిమా ఆయగా అనేవాళ్ళ అనే పాట, ఈ పాట రిలీజ్ అయిందండి. అసలు ఈ వాయిస్ ఎవరిది అని చెప్పేసి అందరూ, జనాలందరూ కూడా నోటీస్ చేయడం, ఆటోమేటిక్ గా వాయిస్ ని ఇష్టపడడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. మన లతాజీ జర్నీలో ఆ సాంగ్ ఒక బ్రేక్ త్రూగా మారిపోయింది. అండ్ ఇండియన్ సినిమాలో ఫీమేల్ ప్లేబ్యాక్ వాయిసెస్ లో మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్ గా లతాజీని నిలబెట్టింది కూడా ఆ పాటే అనమాట. అసలు ఊహించండి, 13 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు మోసిన అదే చిన్నపిల్ల, రిజెక్షన్స్ ఫేస్ చేసిన అదే సింగర్, భాష పలికే విధానం, గొంతు మీద విమర్శలు ఎదుర్కొన్న అదే ఆర్టిస్ట్, ఒకే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం తన గొంతును అభిమానించేలా మార్చేసుకున్నారనమాట. అంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి తన మీద తనకి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంత సక్సెస్ ని చూశారు లతాజీ. సో మరి అందుకే అంటారేమో, యువర్ బిగినింగ్ డస్ నాట్ డిసైడ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పేసి. స్టార్టింగ్ లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాకపోవచ్చు, బట్ మన కాన్ఫిడెన్స్, మన ప్రాక్టీస్, మన డిటర్మినేషన్ వీటన్నిటి వల్ల ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ మరి తర్వాత ఏముంది, ఇక కొన్ని తరాల వరకు ఎంతో మంది హీరోయిన్స్ కి ఆవిడ పాటలు పాడారు. మధుబాల నుంచి ఎన్నో జనరేషన్స్ వరకు ఆవిడ పాటలు పాడటం జరిగింది. మరి 36 భాషల్లో 30,000 పాటలు పాడారనమాట. సో స్టోరీ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మరి ఒక అమ్మాయి, ఒక కుటుంబం, ఒక గొంతు అని చెప్పాను. మరి తర్వాత ఒక దేశం అని కూడా అన్నాను కదా, మరి దాని సంగతి ఏంటి అది కూడా చెప్తాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యాక్చువల్ గా మనకి లతాజీ గారు మన తెలుగులో మరి ఇన్ని 30,000 పాటలు పాడినా కూడా మన తెలుగులో 3 పాటలు పాడారు. సంతానం సినిమాలో నిద్రపోర తమ్ముడు, ఆ తర్వాత ఏమో ఈసా వెంకటేశ అనే ఒక పాట, అండ్ తర్వాత ఈ తెల్ల చీరకు అనే సాంగ్. ఈ సాంగ్ అయితే ఇంతా ప్లే చేశాను. బట్ రైట్ నో ఏం చేస్తానంటే, లతాజీ చెల్లి ఆశా భోంస్లే పాడిన పాట ప్లే చేస్తాను. అశ్వమేధం సినిమా నుంచి మీ అందరి కోసం ఎస్పి బాలు గారు అండ్ ఆశా భోంస్లే పాడిన బ్యూటిఫుల్ డ్యూట్ ట్రాక్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి మన స్టూడియోలో టైం 1:47 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. యాక్చువల్ గా అండి, లతా మంగేష్కర్ గారి వాయిస్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఇచ్చే వాయిస్ లానే కాకుండా ఆ లైన్ ని క్రాస్ చేసి మన భారతదేశం మొత్తం ఎమోషన్ కి దగ్గరైన ఒక క్షణం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా? ఆయే మేరే వతన్ కే లోగో సాంగ్ పాడిన మూమెంట్ అనమాట. 1962 ఇండియా చైనా వార్ తర్వాత లిరిసిస్ట్ కవి ప్రదీప్ గారు మన సైనికుల త్యాగం గురించి ఒక పాట రాశారనమాట. దానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సి రామచంద్ర గారు. ఆయన ట్యూన్ చేశారు పాటకి. ఆయన తర్వాత లతాజీ ఆ పాటని పాడారు. ఫస్ట్ టైం జనవరి 27, 1963 న్యూఢిల్లీలో పర్ఫామ్ చేశారనమాట లతాజీ. అయితే యాక్చువల్ గా ఏంటంటే రిహార్సల్ కి పెద్దగా టైం లేదు, చాలా పెద్ద హ్యూజ్ ఆడియన్స్ ఉంటారు, అంతమందిలో ప్రైమ్ మినిస్టర్ గారి ముందు లైవ్ లో పాడాలంటే అసలు లతాజీకి ఫస్ట్ లో చాలా భయం వేసింట, చాలా ఆలోచించారు అసలు పాడగలనా అని చెప్పేసి. కానీ ధైర్యంగా పాడారనమాట. అండ్ ఇదే పాటికి నెహ్రూజీ గారి కంట్లో నీళ్లు తిరిగాయట ఆ పాటలోని ఎమోషన్ కి. అంత బాగా హృదయాల్ని తాకిందనమాట అందరికీ లతా గారి గొంతులో ఆ పాట. అదే మ్యూజిక్ లో ఉన్న పవర్ అండి. మ్యూజిక్ ని మెమరీగా లతాజీ మార్చేసిన మూమెంట్ కూడా అది. సో ఇలా ఎన్నో మెమరీస్ క్రియేట్ చేశారు తన సింగింగ్ తో లతాజీ. మరి ఇండియాలో ఆల్రెడీ సూపర్ స్టార్ సింగర్ అయిపోయారు. మరి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ లిజనర్స్ ని సంపాదించారనమాట. మరి అన్నీ జరిగాయి మన ఇండియాలో. మరి ఇంటర్నేషనల్ స్టేజ్ సంగతి ఏంటి? అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఆడవారి మాటలకు అర్థాలు వేరుల సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

0: ஜெர்மன் சிங்கர் ராஜா மியூசிக் கம்போசிஷன் கார்த்திக் என் காயத்ரி பாடின பாட்டா சந்திரபோஸ்கர் லிரிக். சோ மரி ஆடவாரி மாடலுக்கு அர்த்தாలు వేర్ల మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 154 అయిపోయింది అండ్ ఆల్సో 50 seconds కూడా దాటిపోయింది అనమాట మన టైం. సో మరి లతాజీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ జరిగిందో తెలుసా అండి? లండన్స్ ప్రెస్టీజియస్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. అక్కడ లతాజీ చాలా నర్వస్ ఫీల్ అయ్యారు స్టేజ్ ఫియర్ తో. అండ్ మరి యాక్చువల్గా ఏంటంటే మీరు మనకి చాలా మందికి మనలో చాలా మందికి వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం అయితే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, నర్వస్నెస్ అస్సలు ఉండదనా? ఉండదు అని కాదు కదా, ఖచ్చితంగా నర్వస్నెస్ కూడా ఉంటుంది. మరి నిజమైన కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అలా నర్వస్నెస్ ఉండి కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ధైర్యంగా పర్ఫామ్ చేసి రావడం అనమాట. సో యాక్చువల్గా మనం ఏదైనా కొత్త జాబ్ స్టార్ట్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే కొత్తది, అంతెందుకు అసలు నేను తీసుకున్న ఈ చిన్ని గ్యాప్, ఈ 25 days గ్యాప్ తర్వాత ఈ రోజు నాలో కూడా నర్వస్నెస్ అనేది ఉందనమాట. అలా చాలా మందికి నర్వస్నెస్ వస్తుంది. సో మరి ఇలాంటి టైంలోనే మనం ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే, కొత్త పని స్టార్ట్ చేసేంతవరకే, ఆ పని స్టార్ట్ చేసేంతవరకే, తర్వాత జస్ట్ అలా మనకి ఇప్పుడు కనుక ప్లగ్ లో అలా చక్కగా ఇలా స్విచ్ లో ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే ఎలా టక్ మని రన్ అయిపోతుంది, అలా దూసుకెళ్ళిపోతాం అంతే. అందుకే ఫస్ట్ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. సో లతాజీ స్టోరీలో కూడా అదే జరిగింది అండ్ చక్కగా అక్కడ పర్ఫామ్ చేయడం కూడా జరిగింది. అదే తన ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అనమాట ఫస్ట్ది. సో మరి తర్వాత లతాజీ స్టోరీలో ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఏంటంటే ధీరా అంటే ఇప్పుడు మనకి లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్ గా ఉన్నా మన ఓన్ ఐడెంటిటీని, కాన్ఫిడెన్స్ ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడం అనమాట. సో అలాంటి వారందరికీ లతాజీ కరేజ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా జీవించగలిగారు కాబట్టే పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నారు. కానీ మనలాంటి సామాన్యులకి అలాంటి బిరుదులు అందుకున్నా అందుకోలేకపోయినా అది వేరే విషయం. బట్ ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు నేను చెప్పాను కదా, ఎవరైనా మనం చెయ్యలేము, మన వల్ల అవ్వదు, మీకు కుదరదు, మీకు రాదు ఇలాంటివి చెప్పినా మీలోని కాన్ఫిడెన్స్ ని మీరు వదలకండి. ఓకే, చెప్పాను కదా మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించింది ఏది కూడా తుది నిర్ణయం, ఫైనల్ డిసిషన్ అనేది అవ్వదు. ఓకే, మనం ఫిక్స్ అవ్వనంత వరకు. సో తప్పకుండా స్ట్రాంగ్ గా ఉండండి, గట్టిగా ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి అయ్యేంత వరకు. ఓకే, సో ఇది ఇవాళ తీరా. మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం. ఎక్కడ ఎప్పుడు మీకు తెలుసు కదా, 2:30 ఎగ్జాక్ట్ గా ఇవాళ సండే సండేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వివి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:31 పిఎం క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడే సందడే షో టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి ఆల్రెడీ నాకైతే ఇక్కడ మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో నేను చెప్తాను. బట్ ఈ రోజు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి మీరు ఆన్సర్ చేయాలి అంటే మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయాలన్నమాట. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఈ నెంబర్ కి 8662488114 ఈ నెంబర్ కి పంపించేసేయండి మీ ఆన్సర్స్ ని. అండ్ మరి ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే, ఓకే, పెడల జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ గారి మెసేజ్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, అరే రే రే రే రే, అది నేను అంటూ ఉంటాను కదా, ఆ మెసేజ్ పంపించారనమాట నాకు. ఓకే, రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శృతి గారు నమస్కారం, వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ ఆల్సో కాదరి వీరేష్, రాజోల మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామం నుంచి అనుకుంటా డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, హాయ్ విజయవాడ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, నమస్తే మేడం, శుభ మధ్యాహ్నం అంటూ ఎన్ఎంఎస్ సర్దార్, మీరు వచ్చారు చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి, హౌ ఆర్ యూ, వెల్కమ్ సందడే సందడి, వెల్కమ్ టు నా, ఓకే, వెల్కమ్ టు సందడే సందడి. బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు నుంచి, ఐ మీన్ నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి అనమాట, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ సెగ సెగ అంటూ పంపించారు. ఏమిటంటారు ఇది, అక్కడ సెగ అంటారా ఇక్కడ సెగ అంటారా ఏమిటంటారు ఇంటికి. నెక్స్ట్ సండే సండే మేడంకి స్వాగతమా.

సండే సండే మేడమే ఉటబ్బా, ఇది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముందు పెద్దన్న మెసేజ్. ఓకే, నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి. ఓకే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అనుకున్నా అనుకున్నా, ఇలా నా పేరు జ్యోతి కాదండి, శృతి. ఎనీవేస్, అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను వన్స్ అగైన్ మన సంద్రియ సంద్రి షోలోకి. అండ్ ఆల్సో అందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీగా చక్కగా అలా భోజనం చేసి అలా ఆరాంగా అలా ఫోన్ పట్టుకుని కూర్చున్నారు కదా, ఓకే కూర్చున్నారు. సరే ఇప్పుడు మీకోసం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, వెరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, హాయిగా వచ్చేస్తుంది ఆన్సర్ థకీమని. సో ఏంటంటే మ్యాటరు, ఒకళ్ళు ఉన్నారండి, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు ఎవరు వారు టటాయి, ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు వారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మరి శృతి వస్తే నానిపాట రావాలి కదా మీ అందరికోసం. ఎంసీఏ సినిమా నుంచి ఎవండో నాని గారు వాడొచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

0: చిన్ని గారు.
1: ఏమండో నాని గారు, సాంకేత వినేశారు ఎంసీఏ సినిమా నుంచి. మరి ఇక్కడ నాకైతే వెల్లువలాగా వస్తున్నాయి మెసేజెస్. నేను అడిగిన క్వశ్చన్ కి ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడదు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు, ఎవరు వారు పాపం అని చెప్పి అడిగాను అనమాట. సో ఫస్ట్ అయితే నాకు

చివరి పంపించారు అంటే ఓకే. సో మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాలెం నుంచి అనమాట. హాయ్ శృతి గారు, భోజనం అయిందా అని అడుగుతున్నారు. భోజనం అయితే అయింది. ఇంతకీ మీ మెసేజ్ ఎక్కడ, మీ ఆన్సర్ ఎక్కడ? మెసేజ్ అయితే వచ్చింది, ఆన్సర్ మాత్రం రాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, డోలు అని చెప్పేసి. నెక్స్ట్ మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ అండ్ రోజా. చిన్నపిల్లోడా? అయ్యయ్యో. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి, హాయ్ శృతి గారు అంటారు, హలో అండి. నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి గంట అంటున్నారు. రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, గంట అని. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటున్నారు ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కాలింగ్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి అనమాట. ఓకే, సో రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోడ గడియారం అండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా గంటనే అంటున్నారు. గోళకాంత్ అండి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా బాల్ అంటున్నారు. ఆహా, ఓకే. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి గోడ ఆర్ గంట అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మంగళిక నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు గంట అంటూ మెసేజ్ చేశారు. ఎంఎస్ దుర్గారావు గారు టెంపుల్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బడిలో గుడిలో ఉండే గంట అండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గద్దెల నెల్లూరు జిల్లా నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రామ్ వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునండి, 25 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఎనీవేస్, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో మహాలక్ష్మి గారు, చెట్టు మీద కాయల కింద నుంచి రాళ్ళు వేసి కొడతామనా మీ ఉద్దేశం? అరే రే రే రే. ఓకే, నెక్స్ట్ కాలింగ్ బెల్, సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ బంతి ఆర్ వాయిద్యాలు అంటూ భద్రేశ్వర్ చారి గారు అయ్యప్పనగర్ మేడ్చల్ నుంచి, హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు రాము వావిలాల. ఓకే, పాలకుర్తి జన్గాం నుంచి. ఓకే, సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గంట అంటున్నారు జేరుపోతల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి. అండ్ నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గంట మేడం అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, డప్పు ఆర్ గంట అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఏమండో ఆజీ శృతి గారు, ఏమండో బాగున్నారా? సో మరి నెక్స్ట్ అయితే హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూరు. డప్పు డ్రమ్ లేదా రోలు కూడా అట, అరే ఇంకొకటి వచ్చింది, యాడ్ అయింది. ఎనీవేస్, హాయ్ అండి. ఓకే లత గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదిర్ వీరేష్, రాజోల మండలం నుంచి కూడా గంట అంటున్నారు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి కూడా గంటకే ఓటు. నెక్స్ట్ కాదు కాదు, గంట కొట్టారు అందరి నుంచి. ఓకేనా, గంట ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ గంట కొట్టారు. హంపాపురం గ్రామం కొప్పమల్లేసు జుక్కు అదెప్ప ఇంటూ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి పేర్లు, గంట అంటున్నారు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గంటకే ఓటు. ఓకే, నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోడ గడియారం. ఓకే, నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు పిల్లో. ఓ మై గాడ్, కొంచెం డిఫరెంట్ ఆన్సర్ ఇది. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య. ఆహా, మీ ఒక్కరు నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆన్సర్ని రాశారు. అదేంటో ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత చెప్తాను. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హలో శృతి గారు అని అయితే వచ్చింది, బట్ ఎవరు, ఎక్కడి నుంచి, ఏమిటి, అసలు దేనికోసం మెసేజ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేవు. బట్ హాయ్ అండి, మీరెవరో తెలియదు కాబట్టి అంతవరకే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఇక్కడ రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. బట్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది, బట్ దీన్ని మ్యాచ్ చేసింది మాత్రం ఎగ్జాక్ట్ గా సంధ్య గారు మాత్రమే ప్రస్తుతానికి. ఇంకెవరైనా మ్యాచ్ చేస్తారేమో చూస్తాను. అండ్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఎవరితోనూ మాట్లాడు, ఎవరితోనూ గొడవ పడ్డు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు. ఎవరు వారు, ఎవరు వారు, టిట్టుటాయ్. మీకు తెలిసి మెసేజ్ చేయండి. రైట్ నౌ A1 ఎక్స్ప్రెస్ సినిమా నుంచి మీ అందరి కోసం అమీగో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. మరి అనురాగ్ కులకర్ణి పాడిన పాట అనమాట ఇది. 249 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఆయ్ నమస్కారం అండి అంటూ సందే సందడికి స్వాగతం అంటున్నారు. సందే సందడి ఇంకా మీరు సండేలోనే ఉన్నారా అండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. ఓకే సో మరి గంట అని మెసేజ్ చేశారు ఆన్సర్ అయితే. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు డప్పులు డ్రమ్స్ మధ్యలో అంటున్నారు. అండ్ అద్దం అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. అద్దాన్ని కొడతారా ఏ ఊర్లో అండి? అద్దాన్ని కొడితే అది ఉంటుందా? అనంతపురం నుంచి అనురాధ గారు డోర్ అంటున్నారు, బెల్ అంటున్నారు, అలారం అంటున్నారు, వాచ్ అంటున్నారు. ఓహో ఓకే. సో నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి బెల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కొబ్బరికాయ అంటున్నారు బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఓకే అలారం. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా డోలు సన్నాయి అంటున్నారు. గంట అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. కానూ నుంచి తాతారావు గారు బోరింగ్ పంప్ అనుకుంటున్నా. ఓకే బోరింగ్ పంపుని తన్నారండి దాన్ని అంటే కొట్టడం అంటే ఓకే ఓకే అలా తీసుకున్నారు మీరు. అర్రర్రర్ర అసలు ఏమన్నా తెలియవా మీది. కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి చప్పట్లుట. ఓకే హంపాపురం గ్రామ చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దోమ అంటున్నారు. దోమ పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు కూడా గంటకే ఓకే గంటనే కొట్టారు. నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అంటూ ఇంకా బ్రాకెట్స్ లో చాలా డప్పు డోలక్ మృదంగం మొత్తం వచ్చేసాయి. ఓకే నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రీల్స్ కి కొట్టే షేర్ లైక్ అండి అంట యవాబోయ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి డ్రమ్స్ అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గారు అంటూ గద్దె మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి దోమ అంటున్నారు. ఓకే నెక్స్ట్ అయితే ఇనపడు నుంచి ఓకే రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం బాగున్నారా అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మేకు అంటున్నారు. అర్రర్రర్ర అసలు ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్టే చేయలేదు. బ్యూటిఫుల్. నెక్స్ట్ పెట్టిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ గంట అంటున్నారు. కేదరి వీరేష్ రాజోల్ మండలి నుంచి అలారం. అండ్ నెక్స్ట్ మృదంగం ఇవన్నీ వచ్చేసాయి మొత్తానికి. చిలుక నారాయణ అనసూయ అమున జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ రాయచూర్ నుంచి నయా ఎల్లప్ప యాదవ్ అల్లు అని మెసేజ్ అయితే వచ్చింది. ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గంటకే ఓటు. ఓకే గంటనే కొట్టారనమాట మొత్తం మీరు కూడా. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు కుంకుడుకాయలు మేకు అంటారు. కలమందరిపాటి గ్రామం నుంచి కాసే ముత్తజావలి డప్పు డోలు హరణ్ అని పెట్టి మెసేజ్ చేశారు. ఇంకా ఇంకా కాసేపు ఆగితే నాకు బెల్లం ఆ తర్వాత యాలకులు వీటిని కూడా దంచుతాం మనం. యాక్చువల్లీ ఈ దంచుదాన్ని కొట్టడంగా కూడా తీసుకున్నారు కొంతమంది. సూపర్ అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి టకాటకా. నేను ఈ క్వశ్చన్ ఆపకపోతే చాలా మంది ఏమిటి ఒక్క క్వశ్చన్ తోనే గంట రంగేస్తావా అని అడుగుతారు ఇప్పుడు. ఎనీవేస్ సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి బైక్ కిక్కట అర్రర్రర్రర్రే. అండ్ నెక్స్ట్ అయితే మృదంగం తబలా కూడా కావచ్చు మేడం అంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి తబలా మృదంగం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు బైక్ హారన్ ఒకప్పుడు ఏంటి కొడితేనే కొన్ని కొన్నిసార్లు అంతేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అయితే రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుంచి బెల్ అని పంపించారు. అండ్ గొల్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప గోడ అంటున్నారు. గోడ కొట్టడం ఏమిటబ్బా నాకు ఇది అర్థం కాలేదు సుమి. నెక్స్ట్ అయితే నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జి దివ్యబాయ్ అజయ్ శృతి గంట ఓకే కాలింగ్ బెల్ అంటూ రాజారావు గారు మెసేజ్ చేశారు పట్టికొండ నుంచి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డప్పు ఆర్ మృదంగం నంది నాయుడుపేట నుంచి నాగమణి అనమాట. హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగమణి గారు. నెక్స్ట్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మస్కిటో
అండ్ రియాజ్ నెల్లూరు నుంచి గంట. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు వీపు చెంప అంటూ భద్రేశ్వరి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి మెసేజ్. కరెక్ట్ అయినండి, ఓయ్ పాయింటే. నెక్స్ట్ గంట అనుకుంటా అంటున్నారు బొండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర. అండ్ ఆల్సో డప్పు గురించి అయితే చాలా మెసేజెస్ వచ్చాయి. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనబడుగు నుంచి. అండ్ ఆల్సో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఆన్సర్ గంట అంటూ మెసేజ్ చేశారు. ఓకే, జవాబు గాలి కొడుతున్నారు అంటున్నారు. ఎవరిది? జమలయ బెంగళూరు నుంచి అట. ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి గంటకే ఓటు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ హంపాపురం నుంచి వచ్చింది, చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం, శ్రీహరికోట నుంచి, ఏంటిది, జోగానంద కాలనీ నుంచి అప్పలనాయుడు, ఏంటిది ఏంటో మరి నాకైతే మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్, మధుసూదన్ రెడ్డి గారికి రివీల్ చేయండి చాలు అంటున్నట్టు మెసేజ్ చేశారు. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి వాటర్ అంటున్నారు, ఏమిటో మరి. నెక్స్ట్ నరేష్ గారు అండ్ రోజా గుడ్లో గంట. ఓకే, సో మరి అలా అలా వచ్చాయన్నమాట మనకి మెసేజెస్. సో ఇంతకీ ఏమిటయ్యా, నా దగ్గర ఉన్న మెసేజ్ అంటే క్లాక్, అలారం. మనం రోజు ప్రతిరోజు అయి అప్పుడే లేపుతా నువ్వని చెప్పి టప్ అని వేస్తాం కదా. సో అది మోగుతున్నా కూడా మనం దాని ప్రతి సక్రమంగా అది చేస్తున్నా కూడా మనం దాన్ని ఆపేస్తుంటాం. సో అందుకని నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే, అదనమాట మ్యాటర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆపేసేద్దాం. ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి, 56 కూడా అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ రైట్ నౌ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మీకు సడన్ గా దేవుడు ప్రత్యక్షం అయ్యాడనమాట. అఫ్ కోర్స్ మీరేమి తపస్సు చేయకుండానే ప్రత్యక్షం అయిపోయాడు, అది ఇవాళ దొరికిన అదృష్టం. సో ప్రత్యక్షం అయ్యి అవ్వగానే ఒకే ఒక వరం కోరుకోమన్నారు దేవుడు గారు. సో అప్పుడు ఏంటి, నాకు కావాల్సినంత డబ్బు కావాలి అని మీరు కోరుకున్నారు. మీ వరం కూడా నేనే చెప్పేసిన. ఓకే, సో గ్రాంటెడ్ అని చెప్పేసి దేవుడు మాయమైపోయాడు. దేవుడు అలా మాయమైపోగానే వెంటనే మూట ప్రత్యక్షం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మూటలో ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఓకే, నాకు చెప్పేసండి. సో మరి తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేసండి మీ ఆన్సర్ని. సో మరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు కావాల్సినంత డబ్బు కావాలని మీరు కోరుకుంటే దేవుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని మీకు అందించేస్తే ఆ మూట ప్రత్యక్షమైపోతే అందులో ఎంత ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే ఇక్కడ మీరు ఒక నెంబర్ చెప్పలేదు, దేవుడు ఆ నెంబర్ని అడగలేదు. సో ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఉంటుంది అందులో ఎంత ఉంటుంది అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి. ఎంజాయ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని తెలిపారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్ కు చెందిన 473 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. వైద్యారోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాగితరహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు కోనేర్లు బావులను పునరుద్ధరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లాలోని 600 ఏళ్లనాటి బావిని కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవయుగ కవి చక్రవర్తి, అభినవ కవి గుర్రం జాషువా జయంతి రోజు సమాజంలోని అట్టడుగు వర్గాలు అనుభవించే అసమానతలను ఎత్తిచూపుతూ ఆయన రచనలు చేశారు. ఆయన రచనల్లో ఫిరదౌసి, కాందిశీకుడు, గబ్బిలం వంటివి విశేష ఆదరణ పొందాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందరే సందరే గేమ్ షోలో. సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మనకి కాదు వీరేష్ రాజోల్ మండలి నుంచి పంపించారు. ఇంత అక్కడి క్వశ్చన్ కి ఆన్సర్ అలారం అంటే రాంగ్ ఆన్సర్ అన్నారు కదా మేడం అట. అసలు ఈ రోజు నా నోట్లోంచి రాంగ్ అన్న పదమే రాలేదు. ఓకే, సో మరి మీరు ఎలా విన్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఆల్సో నేను చివర్లో ఈ రోజు పంపించిన ఆన్సర్స్ అన్ని

కూడా కరెక్టే అని కూడా చెప్పాను. సో మరి వీరేష్ గారు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆహా వచ్చాయండి మూటలు ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు దగ్గరికి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను ఏమడిగానంటే ఈ రోజు క్వశ్చన్, సో దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మీరు డబ్బులు కావాలి అని కోరుకుంటే కావాల్సినంత డబ్బులు దేవుడు గ్రాంటెడ్ అన్న తర్వాత ఆ మూటలో ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఒక అమౌంట్ పర్టికులర్ గా ఇంత ఇవ్వండి అని అడగలేదు, దేవుడు కూడా చెప్పలేదు. మరి మీరు ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆ ప్లేస్ నుంచి ఆ మూట ఉన్న ప్లేస్కి వెళ్ళే లోపు గ్యాప్ లో జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా. సో మరి ఎంత ఉన్నాయి అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 100 కోట్లు అని పంపించారు. ఏమండి ఏమన్నా అంటే అన్నానంటారు కానీ 100 కోట్లు చాలా అండి, ఇంకో 100 ఇమ్మంటారండి మీకు. అజ్జబాబోయ్. నెక్స్ట్ అయితే ఎం నరేష్ అండ్ రోజా మూసాపేట నుంచి అనమాట. 18,000 ఆహా ఏదో లెక్క ఉంది 18,000కి, మాకైతే అర్థం కాలేదు కానీ మీకు అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ ఉండదు శృతి, ఎందుకంటే మనం మనుషులం కదా అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. కరెక్ట్ అండి. కాకపోతే ఏదైనా కొంచెం మనం గెస్ట్ చేసేటప్పుడు వచ్చే ఒక రకమైన ఫీలింగ్ లోంచి వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది వేరు, అందుకని అడిగాను అనమాట. ఎనీవేస్ ఎం కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి ఊహ తేజమా ఏమిటది ఏమిటిది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు 1 కోటి రూపాయలు అంటూ మెసేజ్ చేశారు. ఆహా సూపర్ అండి మీరు. నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్, సాటిస్ఫై మామ్ అండ్ డాడ్, ఓకే వాళ్ళని తృప్తిపరచడానికి కొంత చాలు అన్నట్టుగా మెసేజ్ చేశారు. వెరీ నైస్. ఓకే గ్రాంటెడ్, మీకోసం ఆ దేవుడి తరఫున నేనే గ్రాంటెడ్. ఎనీవేస్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, 100 కోట్లు ఉంటే చాలు మేడం లైఫ్ సెటిల్ అయిపోతుంది అట. అర్రర్ర, మీరు కూడా 100 కోట్లకే వేశారనమాట. ఎనీవేస్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 1 కోటి రూపాయలు అంటున్నారు. రాజోల నుంచి జయన్న, నాకు పెద్దగా ఆశ ఆశయాలు లేవు మేడం, కేవలం ఒక పొదుపు 10 కోట్లైతే చాలు, పెద్దగా లేవా మీకు 10 కోట్లు చాలా దేవుడా. నెక్స్ట్ అయితే 1 కోటి రూపాయలు చాలు అంటున్నారు హనుమంత్ ఓకే జరుపుతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే తరాలపల్లి నుంచి. ఎనీవేస్ నెక్స్ట్ ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి అనమాట దేవేంద్ర బాబు ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వర్షం కురిపించమని కోరుకుంటా అంటున్నారు. ఓహో మీకు డబ్బులతో పనలేదన్నమాట. కరెక్ట్ అండి, నిజంగా వర్షం వస్తే చాలు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మనకి ఆ వరం వస్తే చాలు అన్నట్టు అంటారు. ఓకే నాకు అర్థమైపోయింది మ్యాటర్ అంతా. ఎనీవేస్ హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా మానవుడికి అది సరిపోదు అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఓకే మొత్తానికి నెక్స్ట్ అయితే నాకైతే మాక్సిమం 1 క్రోర్ చాలండి అంటున్నారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా. ఓకే నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే జీవిత కాలం పొదుపు చేసేంత అమౌంట్ అట. అర్రర్ర, అసలు ఎంత బాగా చెప్పారు మీరు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, జీవితాన్ని సుఖంగా బతకడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలు. ఆహా మంచి క్లారిటీ ఉంది. కలమందులపాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తుజావలి, నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, అమ్మ బాబోయ్ ఇక్కడ ఒక కొన్ని 9లు వచ్చాయి. ఎన్ని 9లు ఉన్నాయంటే నేను అవి లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే మినిమం 1.5 గంట పడుతుంది. అన్ని 9లు తర్వాత క్రోర్స్ అట మళ్ళా. ఆహా సూపర్ అండి, మీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఆంజనేయ ప్రసాద్ గారు అండ్ విష్ణు, ఓకే 3,50,000 ఉంటే చాలు. ఆహా ఏం ఐఫోన్ కొనుక్కోవడానికట సరిపోతాయి కదా. ఓకే 3 ఇచ్చిన దేవుడికి మనకి ఎంత అవసరమో అదే నంబర్ ఉంటుంది అంటున్నారు భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చెల నుంచి. తెలివండి తెలివి, మంచిగా దేవుడి మీదే వేసేశారు మీరు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఫ్రీగా వస్తే ఎంతైనా సరిపోదు అందుకే మా నాన్నగారు నాకు ఫ్రీగా ఇస్తే తీసుకోవద్దని చిన్నప్పటి నుంచి నేర్పించారు అట. మంచి విషయమే కదా, మంచి విషయమే కదా, దేవుడు ఇస్తే ఫ్రీగా తీసుకోవచ్చండి పర్వాలేదు. దేవుడే మనం అదేంటి తపస్సు చేయకపోయినా ప్రత్యక్షమే వరం ఇస్తానంటే తీసుకోవడానికి బాధేమిటి, అది మ్యాటర్. ఎనీవేస్ ఒక నిర్దిష్ట మొత్తం కంటే జీవితాంత కుటుంబంతో సంతోషంగా అప్పులు లేకుండా అవసరాలకు సరిపడా డబ్బు. ఆహా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ మూటలో నుంచి ఎంత తీస్తే మళ్ళీ అంత తిరిగి నిండి
అంత తిరిగి నిండిపోవాలి సుభాకర్ మారుతి నగర్ విజయవాడ నుంచి. మీకు మూట కావాలా, మూటలో డబ్బు కావాలా, మూటకి మళ్ళీ ఓ స్పెషాలిటీ ఉండాలా? బాబా, దీని పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను సడన్ గా. అరే రే, సూపర్ అసలు మీరు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత ఉండిన అవసరానికి పెట్టుకుని మిగతాదంతా పంచిపెట్టేస్తాను అంటున్నారు. మంచి విషయం. ఎనీవేస్, నెక్స్ట్ అయితే దేవుడు ప్రత్యక్షమే ఒకే ఒక వరం కోరుకోమంటే నేను మాత్రం మంచి ఆరోగ్యం ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాను అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రేహబాను జైనుద్దీన్. నాకు తెలుసు సందడే సందడి షోని ఇలా చేసేస్తారని తెలిసే నేను వరం నేనే ఇచ్చేసా, డబ్బులు నేనే ఇచ్చేసి వరం కూడా నేనే చెప్పేసి ఆ వరంలో ఆ మూటలో ఎంత ఉండాలి మాత్రమే అడిగా. ఏ వరం కోరుకుంటారని నేను అడగలేదు, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ కౌస్తుభ, ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇండియా దేవుడా. ఓకే, నెక్స్ట్ అయితే రియాజ్ నెల్లూరు నుంచి, 20 lakhs అట. నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ వాయిస్ సూపర్ అంటూ బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 lakhs dollars, నేను 50 lakhs అని చూసి ఓకే మంచిగా కోరుకున్నారు అను, పక్కన డాలర్ సింబల్ వేశారు చూశారు, మీరు అసలు సూపర్ అండి. నెక్స్ట్ సాయి ఇన్ఫినిటీ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నీకు కూడా అందాలని కోరుకుంటున్నాను సాయి. నెక్స్ట్ మాకైతే ఎక్కువ ఆశ లేదు, 1 crore rupees అయితే మా జీవితాంతం బతికేస్తాం. 1 crore rupees మంచి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుంది, దానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. ఓకే, పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, ఎంత డబ్బైనా ఆశ తీరదు కనుక నాకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని అండ్ పనిని ఇస్తే చాలు అనుకుంటాను. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు, అదే ఆరోగ్యం అంటున్నారు. ఆహా, మొత్తానికి ఒక మంచి మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ విజయవాడ ఇల్లు కొనుక్కోవాలంటే ఆ మాత్రం డబ్బు కావాలి కదండి, 1 crore rupees. ఒక ఎంఎస్ దుర్గారావు గారు, ఎంతున్నా పర్లేదు ఎందుకంటే ఆ మనీ అడిషనల్ కదా అట. ఆహా, ఏం చెప్పారండి, మా దగ్గర సరిపోయినట్టు ఉన్నాయి అంటారు మొత్తానికి. ఎనీవేస్, శృతి మేడం చెప్పినట్లు మాకు డబ్బు మూట ఏమీ వద్దు. ఇలా శృతి మేడం గారు వచ్చి రోజు మా పేర్లు నవ్వుతూ అరెరే అంటూ పరికరిస్తే చాలట. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, ఇంత సింపుల్ కోరు కోరుతారా అండి, పెద్ద పెద్ద దేవుడు వచ్చి ప్రత్యక్షం అయితే అయ్యయ్యో. ఎనీవేస్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 50,000 అంటున్నారు. ఏదో ఉంది 50,000 rupees. ఎనీవేస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1 crore rupees ఓటు. నెక్స్ట్ చాలినంత దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అంజన్ ఫ్రమ్ దేశరెడ్డి పల్లి, నో లిమిట్స్ ఫర్ డిజైర్స్ అంటున్నారు. అయ్యో బాబోయ్, అదే ఇంతకు చాలా మంది తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు, అంతే తేడా. ఎనీవేస్, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఒక్కడ మాత్రమే లెక్క పెట్టాలని కూడా చెప్పాల్సిన శృతి గారు, అప్పుడు జీవితకాలం పడుతుంది. విజయవాడ నుంచి కరుణ. ఇలాంటి ఒక క్వశ్చన్ నేను ఏదైనా ఫ్రేమ్ చేసేస్తా చూద్దాం. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు మీరు. 5 crore ఉంటే చాలు అంటున్నారు ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్, సుభద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, 2 crore చాలు, పెద్దగా ఆశ లేదు మేడం అంటున్నారు కేదర్ వీరేజ్ రాజోల్ మండలం. అసలు అందరూ పెద్దగా ఆశ లేదంటూనే కోట్లు అడుగుతున్నారు దేవుడా. ఎనీవేస్, ఎంఎఫ్ఎస్ సర్దార్, అదృష్టం ఎంత ఉంటే అంత దక్కుతుంది మేడం, అంతే అట కదా, అది తెలియక అందరూ కోట్లు అడుగుతున్నారు. ఎనీవేస్, 50 crore ఉంటే చాలు మేడం అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ దేవుడు అవసరాన్ని బట్టి ఇస్తాడు మేడం కాబట్టి అంతే చాలు అంటున్నారు. ఎవరి ఇంతకీ రాము వాబిలాల. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే 1 crore ఉండాలి మేడం అంటున్నారు వీర కనకారావు గారు. ఓకే, 1 crore rupees మా ఫ్యామిలీ సెట్ అన్నారు వీరకొండ నుంచి సోని సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్, కనీస అవసరాలు తీరే డబ్బు ఉంటే చాలు, అండ్ ఆల్సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, అంత ఇస్తే చాలు. ఓహో, ఓకే. నెక్స్ట్ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, నాకైతే ఆరోగ్యం కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందకాయపల్లి గ్రామం నుంచి.
ఓకే, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, బట్ ఈ లోపం అండ్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళందరి కోసం కూడా ఇంకొక క్వశ్చన్ కాదు, అదే క్వశ్చన్. సో మరి మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మీరు కనుక డబ్బులు కావాలి అని కోరుకుంటే, డబ్బులు కావాలని కోరుకున్నారు ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం హ్యాపీనెస్ ఇలాంటివి చెప్పకండి, డబ్బులు ఆల్రెడీ కోరేసుకున్నారు అయితే ఓకే గ్రాంటెడ్ అని చెప్పాడు, బట్ మీరు డబ్బులు ఇంత కావాలి అని అడగలేదు. సో ఎంత ఉండే మూట కావాలి మీకు, అది నేను అడిగిన క్వశ్చన్. ఓకేనా, రైట్ నౌ మీ అందరి కోసం ఇరుమడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో మరి హేషం అబ్దుల్ వహాబ్ అండ్ సాధికా పన్న సాంగ్ అయితే వినేశారు. ఇరుముడి సినిమా నుంచి 319 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి షో టైమ్. అండ్ దిస్ ఈజ్ అర్జున్ శృతి. సో మరి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ అయితే యాక్చువల్ గా అందరూ 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లు ఇలా అడుగుతున్నారు, లేకపోతే ఆరోగ్యం అడుగుతున్నారు, లేకపోతే సంతోషం అడుగుతున్నారు, ఇలా రకరకాలుగా అడుగుతుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. గడ్డ మంకయ్య గారు పంపించారు బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రింగ్ ప్లస్ అతను ఒక సుందరి అట. అసలు నేను అడిగినది ఏంటి, మీరు పంపింది ఏంటండి, నేను ఆల్రెడీ వరం ఇచ్చేసాను మొర్రో అంటుంటే మీరు అది కూడా రింగ్ అతలో ఒక సుందరి. దేవుడా, ఉంటారండి ఇలాంటి వాళ్ళు, అసలు ఉంటూనే ఉంటారు. ఎనీవేస్ మొత్తానికి నవ్విచ్చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లవ్స్. ఓకే, సో అర్జున గారు ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ 2 క్రోర్స్ అంటున్నారు. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం, ఇల్లు భోజనం వస్త్రాలు సరిపడా అమౌంట్ చాలు, రాజారావు గారు పత్తికొండ నుంచి మెసేజ్ చేశారు, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘన చాణక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, ఓకే హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా. ఓకే ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఇంతకటి మెసేజ్ మళ్ళీ ఏమిటో డిలీట్ చేశారు, ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎనీవేస్, నాకు నా కుటుంబానికి జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి సరిపడా సంపద కావాలి, అంతుంటే చాలు, అందులో అంతుంటుందని అనుకుంటున్నాను అంటున్నట్టు మెసేజ్ చేశారు మనకి దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి. ఓకే, సో దేవుడు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ అవుతుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, దేవుడికే తెలుసమ్మా ఎంత ఇవ్వాలి అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి వేసేశారు దేవుడి మీద మొత్తానికి. నెక్స్ట్, అక్షయ్ పాత్ర లాంటి డబ్బు మూట కావాలి మేడం. ఎస్, ఈ పదాన్ని ఇంతక నేను మర్చిపోయాను, టకీమని అక్షయ్ పాత్ర. ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో సుఖంగా జీవించేందుకు పేదరికంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు సరిపడిన డబ్బు కావాలి. ఓకే, అంత ఉండాలని ఆశిద్దాం మనం కూడా మీ మూటలో. నెక్స్ట్, సంధ్యా చేరన్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, 5 లాక్స్ ఓన్లీ. ఆహా, ఓకే. నెక్స్ట్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఐఎమ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. 1000 కోట్లు వెళ్ళిపోయింది ఎక్కడికో, 50,000 అంటారు ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ 1000 కోట్లకి వెళ్ళారు ఏమిటండి బాబు. నెక్స్ట్, నెల్లూరు జిల్లా నుంచి ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మోక్షం కావాలని కోరుకుంటారట. నెక్స్ట్, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, శృతి గారికి సరిపోయేంతండి అట, నాకు సరిపోయేంత మీకెలా ఇస్తారండి, నాకు అర్థం కాదు. అయ్యయ్యో, దేవుని అలా ఎలా కోరుకుంటారు మీరు. అండ్ నెక్స్ట్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, నాకు ఒక డౌట్ అండి, దేవుడిచ్చిన డబ్బులు ఇక్కడ చెల్లుబాటు అవుతాయా కాదా అని అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. అసలే మాకున్న డౌట్లు చాలు, మళ్ళీ మీరు కొత్తది పెట్టకండి. ఓకేనా. నెక్స్ట్, అక్కరపాకు నుంచి రమా సుధాకర్, ఇక్కడ ఇల్లు కట్టుకునేంత అలాగే డబ్బులు కావాలి, మిగిలిన జీవితం కష్టపడి సంపాదించుకుని బతికేస్తాం, సూపర్ డూపర్ హిట్. ఓకే, నెక్స్ట్, తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు, 1 కోటి రూపాయలతో పాటు నగలు కూడా ఉంటే బాగుంటుంది మేడం శృతి గారు, లైఫ్ సెట్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు, ఉంటే చాలు నాకు 1 లక్ష రూపాయలు చాలు అంటున్నారు గుంటూరు నుంచి దాసరిపాలెం నుంచి అనమాట. ఓకే, శివదాసిరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. కలమందులపాడు నుంచి కాసేం ఇంకా ముత్తుజావలి, మేడం మీరు ఎంత డబ్బులు కావాలని కోరుకుంటారు అట, నేను ఇంకా ఆలోచించలేదు, ఆలోచించి నెక్స్ట్ టైం చెప్తాను. మీ ప్రసారం ఆగుతోందండి అంటూ మెసేజ్ చేశారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, ఓకే. నెక్స్ట్, షబీనా పెద్దగూడెం విలేజ్, ఓకే వనపర్తి డిస్ట్రిక్ట్ అనమాట. పెద్ద పెద్ద పెద్ద అమౌంట్ కావాలని కోరుకుంటా అట. ఆహా, ఓకే, అది ఎంత అని ఇప్పుడు కూడా అంటారు అనమాట. భాస్కర్ పెడ నుంచి శృతి గారు సూపర్ సాంగ్ ప్లే చేశారు అట, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, అక్షయ్ పాత్ర ఇస్తే చాలు అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి గుడ హైదరాబాద్ నుంచి. ఓకే, అమ్మ శృతి తల్లి మూట ఎదురా అట, ఎవరింతకి జమలయ్యా బెంగళూరు నుంచి. ఓకే, దేవుడిచ్చినా అంత చాలండి, ఆశ వద్దు అంటూ మెసేజ్ చేశారు గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపూర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే 100 కోట్స్ అండ్ మీ వాయిస్
సో నైస్ మ్యామ్ అంటూ రామకృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ గుంటూరు నుంచి మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వై గోపి పాటి బండ్ల, హాయ్ శృతి గారు, బాగున్నారా? ఏమిటి, ఓకే, మీ వాయిస్ విని చాలా రోజులైంది అట. ఎస్, ఓకే. నెక్స్ట్ అయితే హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్, అండ్ ఆల్సో పెడండి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, దేవుడు ఇచ్చింది కాబట్టి మనకి సరిపడా ఇచ్చుంటారు లేండి అంటున్నారు. ఓకే, జస్ట్ వింటారు రే. ఓకే, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, 100,000 చాలు అంటున్నారు ప్రశాంతం. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఓకే, 2,50,000 లేకపోతే 25,00,000? ఓకే, సూపర్. నెక్స్ట్ విష్ణు ఆత్మకూరు నుంచి.

0: $1 trillion కావాలట. పెద్ద ప్లానింగ్ ఏ. నెక్స్ట్ నాయుడుపేట నుంచి నాగమణి, 3-4 lakhs ఉంటే చాలు మేడం. ఓకే, అప్పులన్నీ తీరిపోయి సెట్ అయిపోతుంది లైఫ్, అంత మించి అవసరం లేదు అట. నెక్స్ట్ మీరు కూడా చెప్పాలి మేడం ఆన్సర్ అట. నెక్స్ట్ అయితే ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్. వస్తానండి, దేవుడు ప్రతి నెల వచ్చి ప్రత్యక్షమే 1 లక్ష మోటించి వెళ్తా ఉంటారు, అదే పని మరి. అయ్యయ్యో, నెక్స్ట్ వెరీ నైస్. మొత్తానికి రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి, సూపర్. అసలు అందరూ కూడా నాకు ఎంత కావాలి అంటే, నాకు కూడా యాక్చువల్గా అందరూ కోటి కోటి కోటి అంటుంటే అక్కడే నేను కూడా బాగా ఇంప్రెస్ అయిపోయాను. సో నాకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తే లైఫ్ సెట్ ఏమంటారు. ఎనీవేస్, మరి అదండి సెకండ్ క్వశ్చన్. మరి 3:25 ఆల్రెడీ అయిపోయింది మన స్టూడియోలో టైం. రైట్ నౌ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, నేను నెక్స్ట్ ఒక సినిమా సాంగ్ ప్లే చేస్తాను, ఓకేనా? ఆ పాటలో మొదట ఒక అబ్బాయి వాయిస్ ఉంటుంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో అతను ఎవరో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా? ఆ పాట చాలా చాలా ఫేమస్ పాట, మీ అందరికీ తెలుసు, బట్ ఇప్పటిది కాదు, 90s లోది. సో అతను ఎవరై ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పడం మాత్రమే నాకు. ఓకే, నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. సో రైట్ నో బ్యూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.
1: చిక్కుపుక్కు చిక్కుపుక్కు రాయలే, ఆ తిరణ తీస్తాయే.

మహేష్ పీటర్స్ పాడిన పాట అయితే వినేశారు. మరి ఇందులోనే కిడ్ వాయిస్ కూడా ఉంది. ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఇప్పుడు తను ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను అనమాట క్వశ్చన్. సో మరి నాకైతే చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ అయితే మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి ఒక ఇంతకు క్వశ్చన్ కి నాకు 1 crore రూపాయలు కావాలి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎక్కడి నుంచి, ఏంటి పేరు, ఊరు, అలాంటివి ఏమీ లేవు, కానీ అనిరుద్ధ్ రవిచందర్ అంటూ పంపించారు. కాదు, నో, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రభుదేవా ఈ సాంగ్ లో డాన్స్ చేశారండి, పాట పాడలేదు. అండ్ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన ఆ పిల్లాడి వాయిస్, ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఓకే, నెక్స్ట్ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనిరుద్ధ్ అన్నారు, నో రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధపట మండల కడప జిల్లా నుంచి దేవిశ్రీ ప్రసాద్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మూట ప్రశ్న వేసి అందరినీ కోటేశ్వరులు చేసేసారుగా. ఎస్ ఎస్, ఈ రోజుకి అందరూ కోటేశ్వరులే. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా అండ్ సుధాకర్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పెడన నుంచి. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఏఆర్ రెహమాన్, నో రెహమాన్ గారు కాదు, రెహమాన్ గారు ఈ పాటకి, ఐ మీన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, రాంగ్ ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు. అండ్ ఆన్సర్ నాకు తెలియదు అంటున్నారు మహాలక్ష్మి గారు. ఓకే, దేవసేన తిరుపతి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ అనుకుంటా అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మసూమ్ బాబా. ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామ అనుమల మోహన్ సుభద్ర రెహమాన్ అంటున్నారు. నేను అడుగుతున్నది ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, సో మరి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు కాదు, ఎందుకంటే ఆయనే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. ఓకే, అండ్ జెంటిల్మెన్ సినిమా ప్రభుదేవా గారు. ఓకే, ఈ రెండూ కరెక్టే, మీరు అన్నది సినిమా అదే, యాక్ట్ చేసింది ఆయనే, కానీ నేను అడుగుతున్న వాయిస్ ఎవరిది? ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను అడుగుతున్నది. ఓకే, తిరుపతి దామినేని నుంచి ఉషారాణి భాస్కర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్ గా కిడ్ వాయిస్ ని గెస్ట్ చేశారు. అండ్ దసగిరి సంధ్యా ప్రతిటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. రామనగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలి పురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఓకే రాజీ రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సూపర్ ఇనుమడుగు నుంచి అనమాట రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సింగర్స్ ని గెస్ట్ చేశారనమాట, కిడ్ వాయిస్ ని అండ్ మేల్ వాయిస్ ని కూడా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు రెండు ఆన్సర్స్, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ని అండ్ ఆల్సో కిడ్ వాయిస్ ని, ఓకే, అలా అయితే తీసుకుంటాను కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష తిరుపతి నుంచి, ఏఆర్ రెహమానా మరొకరా అట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ బట్ నేను అడుగుతున్నది కిడ్ వాయిస్. కాదిరి వీరేష్ రాజోల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలమదిలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి, ఓకే, రైట్ ఆన్సర్ ఎంఎస్ దుర్గారావు గారు కే రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఉరవకు నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ విష్ణువర్ధన్ అకిరానందన్ అభిరామ్ మంగళగిరి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సిహెచ్ చంద్రశేఖరరావు గారు విడవలూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ అట. ఓకే, ప్రభుదేవా అంటున్నారు, నో. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి ప్రభుదేవా అంటూ పంపించారు. మరి మీరే దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నది మాత్రం ఈ సాంగ్ లో, ఈ పర్టికులర్ గా చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే సాంగ్ లో వచ్చిన కిడ్ వాయిస్. స్టార్టింగ్ లో ఒక కిడ్ వాయిస్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా హమ్ చేస్తూ ఉంటారు, ఆ కిడ్ ఎవరు? ఇప్పుడు తను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ప్రెజెంట్ నౌ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి
రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. అయ్యా బాబాయ్, ఓకే రైట్ ఆన్సర్. ఇద్దరిని గెస్ చేశారు, ఇద్దరు సింగర్స్ ని. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదూరి మండలం తమన్ అనుకుంటున్నాను మేడం అట. నో నో నో, తమన్ గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే నెక్స్ట్ మెసేజ్ చిల్కా నారాయణ అనసూయ అమిన జానకపేట నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి, అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ. అండ్ నెక్స్ట్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, ఇంకా రాణి నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే మిగతా ఇంతాక అందరూ కరెక్ట్, బట్ అరుణ గారు ఉట్కూరు నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కానూ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే గౌస్ పంపించారు, పమిడి అనంతపురం డిస్టిక్ నుంచి ఏఆర్ రెహమాన్ అని. నేను అడుగుతున్న క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఇది కాదు. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు సింగర్స్ ని గెస్ట్ చేశారు ఎగ్జాక్ట్ గా, ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోలు మండలం నుంచి వీవర్స్ కాలనీ నుంచి అనమాట, మాదిగుండ రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ దాసరి నుంచి సేవదాస్, దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్. నో నో నో నో నో, ఓకే ఇంతాక ఒకటి ఇప్పుడు ఒకటి, నా రెండు ఆన్సర్సా? ఓకే రెండు రైట్ అయితే. నెక్స్ట్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్ అండి, భానుచందర్ బచ్చల శ్రీకాకుళం నుంచి, ఆన్సర్ రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బహుకాల దర్శనాలట రామళ్ళకోట నుంచి దుబాయ్ బాద్షా అబ్దుల్ మనాన్ డాక్టర్ దీప్తి డ్రైవర్ నవీన్, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రక్కా ఏంటి ముండాయి గామం, ఓకే అనుమూల మోహన్ ఇంకా సుభద్ర రైట్ ఆన్సర్ పంపించారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. హలో శృతమ్మ నాకు తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ తమన్ అంటూ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ కూడా. నో నో నో, తమన్ కాదు, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, ఓకే ఎస్ఎస్ తమన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి మీరు కూడా. అండ్ ఓకే రామచంద్రపురం నుంచి అనమాట, ఫస్ట్ టైం అండి మెసేజ్ చేయడం అంటూ మెసేజ్ చేశారు హాయ్ శృతి గారు అంటూ రైట్ ఆన్సర్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వివిధ భారతి వింటున్నందుకు అండ్ ఆన్సర్ చేసినందుకు కూడా, ఇలాగే రోజు చక్కగా వింటూ మీ ఆన్సర్స్ మాకు పంపించండి. ఓకే నెక్స్ట్ మెసేజ్ పాలంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఓకే జెంటిల్మెన్ నో అంటే ఒక మేల్ సింగర్ అయితే రైట్ గా పంపించారు. నేను అడుగుతున్నది ఆ చిన్నపిల్లడి వాయిస్ అండి, సో అది ఇంకా పంపించలేదు మీరు. అండ్ నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తేజ సజ్జా, ఏమిటండి తేజ సజ్జా హీరో కదా, తను ఎప్పుడు పాట పాడాడు అది కూడా ఆ సినిమాలో. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ యువన్ శంకర్ రాజా అంటున్నారు.

భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి, నో యువన్ శంకర్ రాజా కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష, ఓకే నో అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సర్దార్ సురేష్ పీటర్స్ అన్నారు. సురేష్ పీటర్స్ రైటే, అసలు మేల్ వాయిస్ ఆయిందే. ఓకే నెక్స్ట్ మెసేజ్ బలరాం రెడ్డి గారు, దంపూర్ బలరాం రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈనమడుగు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి ఆకాశవాణి విజయవాడ, ఆన్సర్ నేను చెప్తాగా అట, అయ్య బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏఆర్ రెహమాన్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి అనమాట, రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఆదిత్య మాధవన, నో నో నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే సో మరి అదండి సంగతి, చాలా మంది అయితే మెసేజ్ చేశారు. ఇంతకి ఆ కిడ్ వాయిస్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా వినండి. ఎస్, ఈ వాయిస్ ఎవరిదంటే జీవి ప్రకాష్ కుమార్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, రైట్ ఆన్సర్. అది సంగతి, సో దాని పక్కన పెట్టేద్దాం. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఓకే ఒక ఇప్పుడు ఏంటంటే, మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం జనరల్ గా ఏవైనా వెహికల్స్ తీసుకెళ్లేటప్పుడు మనకి పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం జనరల్ గానే. కానీ ఒక్కొక్కసారి చాలా అనుకోకుండా స్టార్ట్ అయినప్పుడు అలా మనం పెట్రోల్ చూసుకోకుండా బయలుదేరిపోయి మధ్యలో పెట్రోల్ ఆగిపోతే అలా పడే ఇబ్బంది వేరు కదా. అది మనకి తెలుసు ఆల్రెడీ ఎలాంటి ఇబ్బందులు పడతామో. ఒకవేళ అక్కడ పెట్రోల్ స్టేషన్ కనుక లేకపోతే చాలా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. అది పక్కన పెడితే, ఒక దేశంలో ఇలా కనుక కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే, సడన్ గా కనుక మనం బండి ఆపేస్తే మన కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ లేనందుకు ఫైన్ వేస్తారనమాట. అది ఏ దేశంలో? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. మనకి వెహికల్స్ లో పెట్రోల్ లేకపోతే మనకి ఫైన్ వేసే దేశం ఏది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

వీరా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 350 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరే సందరి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, నాతో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి కార్ లో ఆర్ బైక్ లో పెట్రోల్ అయిపోతే సడన్ గా ఫైన్ వేసే దేశం ఏది అని అడిగితే, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి అమెరికా అని పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల్ నుంచి కూడా ఓకే సేమ్ ఆన్సరా. ఓకే ఇంటాక్ట్ క్వశ్చన్ కా, జీవి ప్రకాష్ కుమార్. ఓకే సో మరి శాంతినే గురించి ఒకే ఒకడు కూడా అమెరికా అంటున్నారు. యాక్చువల్గా అమెరికాలో కూడా ఈ రూల్ ఉంది, బట్ ఏంటంటే ఇది స్ట్రిక్ట్ గా ఉన్న దేశం అయితే ఇంకొకటి ఉందన్నమాట. ఈ కంపల్సరీ ఫైన్ అనే దేశం అయితే ఇంకొకటి ఉంది. బట్ అమెరికాలో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫైన్ వేస్తారు. సో దాంతో పోలిస్తే నేను చెప్పబోయే దేశం బాగా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఫైన్ అనేది ఉంటుంది అక్కడ పెట్రోల్ కనుక, లేకపోతే మన బండిలో అది మ్యాటర్. ఓకే సో మరి కేదరి వీరేష్ రాజోల్ మండల నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ, రాజోల్ నుంచి జయన్న, పెడన జోగానంద్ర కాలనీ చప్పల్ రాజు గారు కరెక్ట్ గా ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి ఇలా ఫైన్ వేసే దేశం కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. శృతి గారు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ అంటున్నారు. ఓకే అండి సో మరి అదే మ్యాటర్. అండ్ కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించారు. పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. నాసిక వేణు దేశాయిపేట నుంచి, గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆత్మకూరు మంగళగిరి ఆంజనేయ ప్రసాద్, విష్ణువర్ధన్, కిరణందన్ వీళ్ళందరూ కూడా కరెక్టే. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి కూడా కరెక్ట్ పంపించారు. తిరుపతి దామినే నుంచి ఉషారాణి అండ్ ఆల్సో భాస్కర్ రావు గారు. శృతి గారు కాస్త అలసిపోయినట్టున్నారు, జ్యూస్ కానీ కాఫీ కానీ తాగండట. ఆన్సర్ అయితే కరెక్ట్ గా పంపించారు. కౌస్తుభ ఆత్మకూరు నుంచి ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినాయపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినిమస్తానరావు గారు, పెద్దబస్తానరావు గారు రైట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి కూడా. అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి, అండ్ ఆల్సో కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీ వాయిస్ స్వీట్ పాట పాడనంటూ మురళీ గారు మెసేజ్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రేశ్వరి చారి అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. అండ్ ఓకే సో నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుంచి అనమాట భాస్కర్ రావు గారు రాణి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు అండ్ మొండ్రాయి గ్రామం హనుమల మోహన్ అండ్ సుభద్ర. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి అండ్ ఆల్సో చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ ఓకే జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. అండ్ ఆల్సో రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి హాయ్ అండి, మీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూలు. ఇందుకే మీ పేరేది? మసూమ్ బాబా. ఓకే రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బాలాజీ ఫ్రమ్ మనస్తిల్లిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్ డి బాలాజీ. ఓకే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బి బదుమ్రసాద్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్

0: Also, Rangareddy Jilla, Ekalavya Nagar Nunchi, Bijli Venkatesh and Samla, right answer. And Shruti Garu Chala Rojuluku Vacharandi, Brahmay Garu Kannul Nunchi. Avunandi, kada, gap vachesindi. Anyways, next is right answer, meedi kuda. And all songs are super and Gadda Mankay Garu, right answer pamincharu. Thank you so much. And next message aithe, Kottagudem District Illandu Nunchi, Rajesh Kanna, Chinna Pasi, right answer. Next, Dubai. నో నో దుబాయ్ అయితే కాదు. అండ్ మీరు టూ ఆన్సర్స్ పంపించారు ఆశ గారు, అందులో ఒకటి రైట్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే ఒకటి రైట్ మీరు పంపిన ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ మెసేజ్ మురళీధరన్ చిత్తూర్ ఏపీ నుంచి అనమాట, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మి గన్నేపూడి నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నల్లమ్మ గారు పంపించారు. పాపినేపాలెం, ఇదేంటి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది నాకు ఈ ఊరి పేరు, పాపినేయపాలెమా లేకపోతే ఏంటనేది. ఎనీవేస్ అనంతపురం అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు పేదాయిపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజ్ ఫ్రమ్ సత్తుపల్లి, హాయ్ శృతి గారు అండ్ పంపించారు. హాయ్ రాజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రెహమాన్ అంటున్నారు. ఇంతకెప్పుడో ఆ క్వశ్చన్, బట్ ఎనీవేస్ అదైతే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారే, బట్ నేను అడిగిన కిడ్ వాయిస్ మాత్రం జీవి ప్రకాష్ అనమాట. ఓకే జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ పెట్టిన జోగానందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఈ రోజు కొత్త విషయం, ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాం మేడం అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఈ రోజు షో మీ చాలా బాగుందంటూ నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నావు తల్లి అంటూ చిన్నమ్మాయి మిర్యాల కూడా ఉంచి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రతిరోజు మీరే శృతి గారు అర్రెర్రెర్రెర్రె మహాలక్ష్మి గారు అస్సలు అది కుదరని పని. అండ్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సుభాషిణి ఇనమడుగు నుంచి ఓకే బాంబే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఓకే డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆహా మొత్తానికి ఆన్సర్స్ అయితే ఫినిష్ చేశాను టైం లోపల. సో ఇంతకీ అది ఏ దేశం అంటే జర్మనీ. జర్మనీలో ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారనమాట. సో సపోజ్ కార్లో కానీ బైక్లో కానీ పెట్రోల్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. బట్ ఇలా ఎందుకు వేస్తారు, ఊరికే అయితే వెయ్యరు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అలా సడన్ గా మనకి మంచి హైవే రోడ్స్ మీద మనం కనుక మన బండిని స్టాప్ చేసేసి మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళు అలా చేస్తారనమాట, ఫైన్ వేస్తారు. అది చాలా అర్థవంతమైన ఫైన్ ఇది నాకు తెలిసి. ఏమంటారు మంచి విషయమే కదా. ఎనీవేస్ మరి స్టూడియోలో టైం అయితే 3:58 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది కాబట్టి ఇవాళ సందరేశ్ అందరికి ఇక్కడితో గుడ్ బై బై కొట్టేద్దాం. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 4:02 వివిధలో కలుసుకుందాం. ఓకేనా రైట్ నౌ మరి మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఆ బ్రేక్ లో న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి ఎగ్జాక్ట్ గా 4:00. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:50.

చమని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డొల్లశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రేపు నిర్వహించే పల్లె పండుగ 3.0 కింద 11,85 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విజయవాడలో 24,042 మందికి ఇంటి స్థలాల్ని క్రమబద్దీకరించి పట్టాలు ఇవ్వనున్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి రాష్ట వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ కింద 6.88 లక్షలు, వితంతు పింఛన్ కింద 2.97 లక్షలు, చేనేత 21,565, దివ్యాంగ పింఛన్లకు 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. శ్రామికులతో వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోగా 8 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జపాన్లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ ఇప్పటి వరకు 39 పతకాలను గెలుచుకుని 12వ స్థానంలో నిలిచింది. నవయుగ కవి చక్రవర్తి అభ్యుదయ కవి గుర్రం జాష్వా జయంతి రోజు. జాష్వా 1895 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్ మధ్య ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధాల్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. మరి ఈ రోజు చక్రి గారి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు చక్రి గారి పాటలే నేను ఎందుకు ప్లే చేస్తున్నాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను డెఫినెట్ గా. బట్ రైట్ నో మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి చెన్నై చంద్రమా సాంగ్ అయితే వచ్చేస్తుంది. Enjoy listening.

ఇడియట్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ గారు అండ్ కౌసల్య పన్న సాంగ్ అయితే వినేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ మరి చక్రి మ్యూజిక్ కంపోజిషన్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 4:14 PM క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం అండ్ దిస్ ఈజ్ ఆర్చి శృతి. సో మరి యాక్చువల్ గా ఈ రోజు చక్రి గారినే నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ గారు అనమాట. యాక్చువల్ గా ఆయన బర్త్డే కదా. సో మరి యాక్చువల్ గా వీళ్ళ కాంబినేషన్ అంటే అండి తెలుగు సినిమాలో ఒక స్పెషల్ మ్యూజికల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి పూరి జగన్నాథ్ గారి మాస్ నారేషన్ కి చక్రి గారి ఎనర్జెటిక్ ట్యూన్స్ కి మంచి సింక్ ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్ర వల్ల, సూపర్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎస్పెషల్లీ ఇడియట్ సాంగ్స్ అయితే అప్పట్లో యూత్ లో సూపర్ క్రేజ్ క్రియేట్ చేశాయన్నమాట. మరి పూరి గారి సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీకి చక్రి గారి మ్యూజిక్ ఇంకా ఎక్స్ట్రా కిక్ ఇచ్చేదనమాట. సో మరి అంత బాగుండేది వీళ్ళిద్దరి కాంబినేషన్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే స్పీడ్, యాటిట్యూడ్, యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే చక్రి గారి మ్యూజిక్ ఆ ఎనర్జీకి మెలడీ టచ్ ఇచ్చేదని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఒక రకంగా మాస్ ప్లస్ మెలడీ అంటే పర్ఫెక్ట్ కాంబో అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఆంధ్రవాల సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

కుమార్ సాను అండ్ కౌసల్య పన్న సాంగిత విన్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి సాహితీ లిరిక్ లో 4:25 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక అద్దరు గొట్టే పాటతో వచ్చేస్తుంది కృష్ణ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి చందు గారి లిరిక్ అనమాట. అసాధ్యుడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:34 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి చక్రి గారి మెలడీస్ అండి, ఆ పెద్దగా కాంప్లికేటెడ్ ట్యూన్స్ అయితే కాదనమాట, చాలా సింపుల్ గా మనసుకి వెంటనే పట్టేసే సాంగ్స్, పట్టేసే ట్యూన్స్. మరి ఆయన వాయిస్ లో ఉన్న వార్మ్త్, ఆయన కంపోజిషన్స్ లో ఉండే న్యాచురల్ మెలడీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా నచ్చుతాయి. అందుకే చక్రి గారి పాటలు వింటుంటే చాలా ఫెమిలియర్ గా అనిపిస్తాయి అనమాట. సో ఆయన మెలడీస్ లో గొప్ప బ్యూటీ ఏంటో తెలుసా, అవి చెవులకి మాత్రమే కాదు మన మనసుని

కూడా చేరిపోతాయి. నాకు అలానే అనిపిస్తుంది, అండ్ అఫ్ కోర్స్ మీకు కూడా. సో రైట్ నో మీ అందరి కోసం అలాంటి టూ బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మెలడీస్ మీకోసం ప్లే చేస్తున్నాను. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అండ్ ఆల్సో చక్రం మూవీస్ నుంచి అనమాట. సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు చక్రం సినిమా నుంచి చక్రి గారు పాడిన పాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది బాచీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ చక్రి అండ్ స్వర్ణలత గారు పాడారు అనమాట. చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ కులశేఖర్ గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్ గా 4:50 కి ప్రోగ్రామ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నాకెందుకు చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ వల్ల విచిత్రంగా నచ్చింది అనమాట. ఎనీవేస్ బాచి

నుంచి సాంగ్ అయితే విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:50 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఏంటి అంటే మరి ఆర్జే శృతి టాటా బైబిల్ చెప్పేసే టైం కూడా అయిపోయింది. అండ్ ఆల్సో వెనిలా ప్రోగ్రామ్ తో ఆర్జే చైతన్ కూడా రెడీగా ఉన్నారు. వెరీ సూన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

0: డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, అ పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్ లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టెలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం, అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్ర స్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఓ, దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించండి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం, మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక భావ

0: ఉద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునే వారై ట్రస్ట్ వర్తి అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్తో వ్యక్తపరచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్ళడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్లీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్లీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది. కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు. కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదే విధంగా ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము, చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా, అనుకున్నవి దొరకట్లేదా, లేదా చేయి జారిపోయాయా, ఏదో కోల్పోయి ఉంటారు. అందుకే ఇంత కోపం. మీ లైఫ్ లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా, లోన్లీనెస్సా? ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు, చిరాకు, కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ saying bye for now today in our vanilla program. I'll get back to you in our next program. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

తో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:30 నుంచి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ఈనాటిమా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:12 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 8:15 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోత్రమిచ్చిన పాటలు వింటారు. 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. ప్రతి సోమవారం సాయంత్రం తొలి అడుగు

శీర్షికన భారతదేశంలోని అనేక రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక గొప్ప మహిళ గురించి మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, గొప్ప కవయిత్రి, ఈమెను ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. వారే భారత కోకిల సరోజినీ నాయుడు గారి జీవిత విశేషాలను ఈనాటి మన తొలి అడుగు శీర్షికన వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. వింటూనే ఉండండి. భారత కోకిలగా ప్రసిద్ధిగాంచినటువంటి సరోజినీ నాయుడు గారు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక. అనుకున్నది నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ధీశాలి. అంతేకాదు గొప్ప రచయిత్రి, ఉపన్యాసకురాలు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాటి గొప్ప దార్శనిక నేతలలో సరోజినీ నాయుడు గారు కూడా ఒకరు. సరోజినీ నాయుడు గారు 1879 ఫిబ్రవరి 13 బెంగాలీ కుటుంబంలో జన్మించిన వీరు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి వరదసుందరి. నిజాం కాలేజీ తొలి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి సరోజినీ నాయుడు గారి తండ్రి 8 భాషలలో పండితుడు. తల్లి వరదసుందరి కూడా గొప్ప రచయిత్రి. ఈవిడ పలు కావ్యాలు, కథలు రాశారు. కుటుంబంలో ఉన్న అందరూ కూడా విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడికి కూడా 12 ఏటకే మద్రాస్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు అప్పట్లోనే. అయితే 13 ఏటని రచయితగా మారినటువంటి సరోజినీ గారు రాసినటువంటి లేడీ ఆఫ్ ది లేక్ అనే రచన చదివినటువంటి నిజాం నవాబు మొదటగా సరోజినీ గారిని ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు ఉపకార వేతనంగా ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయమని సరోజినీ గారిని ఇంగ్లాండ్ పంపించారు. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, అనంతరం సరోజినీ నాయుడు గారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. మేము ఫేమస్ ఈ చిత్రంలోని ఒక మంచి పాట విందాం. పాడిన వాళ్ళు సాహితీ చాగంటి మరియు బాలాజీ, రాసిన వారు కళ్యాణ్ నాయక్, సంగీతం కూడా కళ్యాణ్ నాయక్ మరియు కోటి గారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం మరి.

0: మేము ఫేమస్ ఈ చిత్రం కోసం. సాహితీ జాగంటి మరియు బాలాజీ గానంలో, కళ్యాణ్ నాయక్ రచనలో, కోటి కళ్యాణ్ నాయక్ సంగీతంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. మనం సరోజిని నాయుడు గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నాం కదా. ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలవడానికి ఇవి ఎంత గొప్ప కీర్తి సాధించిందో మనం తెలుసుకుందాం. అయితే సరోజిని నాయుడు గారి కుటుంబంలో ఉన్న అందరూ కూడా విద్యావంతులు కావడంతో సరోజిని నాయుడు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసి రికార్డు సృష్టించారు. దీనికోసంగా అప్పట్లో లేడీ ఆఫ్ ది లేక్ అనే రచన చదివినటువంటి, వీరు రాసిన రచన చదివిన నిజాం నవాబ్ అప్పట్లో ఆమెను ప్రోత్సహించి ఉపకార వేతనం కూడా ఇచ్చి పరిశోధనల కోసంగా ఇంగ్లాండ్ పంపించారు. లండన్ కింగ్స్ కాలేజీ, క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి సరోజిని నాయుడు అక్కడ తన రచనలతో బ్రిటిష్ విమర్శకులకు సైతం మెప్పించారు. అప్పుడు బర్డ్ ఆఫ్ ది టైమ్, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్, ఫెదర్ ఆఫ్ డాన్ ఆమె రచనల్లో సుప్రసిద్ధమైనటువంటివి. అంతేనా, అనేకమైనవి వీరు రచనలు సరోజిని నాయుడు గారి ఆంగ్ల సాహిత్యానికి మచ్చతునకలన్నమాట. ఇంగ్లీష్ పద్యాలలో భారత ఆత్మ ప్రతిఫలిస్తుందన్నమాట. అంతేనా, పద్యాలకు రాగయుక్తంగా, శ్రావ్యంగా, వినసొంపుగా వీరు చెప్పేవాళ్ళు. కావున భారత కోకిల అని పిలిచేవారు సరోజిని గారిని. అయితే గోపాలకృష్ణ గోఖలే సూచనలతో అప్పుడు 1905 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా చేరారు సరోజిని నాయుడు. 1915 సంవత్సరంలో గాంధీజీని కలిసిన తర్వాత జాతీయోద్యమంలోకి ప్రవేశించారు సరోజిని. తన వాడి అయిన ప్రసంగాలు, ఉపన్యాసాలతో ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. ఐరిస్ వనిత అనిబిసెంట్ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన, 1917లో ఏర్పాటుకు సహకరించినటువంటి మహిళా ఓటు హక్కు కోసం కూడా సిఫార్సు చేశారన్నమాట. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు మంచి పాట విందాం యాన్యువల్ మూవీ నుంచి, తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

తమిళ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, శ్రేయ ఘోషల్ గానంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ విన్నారు. నేను మీ మేరీ సుజిత, వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. సరోజిని నాయుడు గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నారు కదా. అయితే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజు నాయుడిని కులాంతర వివాహం చేసుకుని మానవ జీవితానికి కుల మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సామాజిక సేవలో విశేషంగా కృషి చేశారు. మహిళలకు విద్య అవసరాన్ని వివరించిన ఆమె వారిలో చైతన్యాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంతేనా, స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అయితే 1919లో మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఖిలాపత్ ఉద్యమం, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహంలో సరోజిని గారు చాలా చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అప్పుడే భారత హోంరూల్ ప్రతినిధిగా లండన్ వెళ్లారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పటికీ భారతీయ జీవితాలను ప్రతిబింబిస్తూ రచనలు రాశారన్నమాట. స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నారు. 1949 మార్చి 2 సరోజిని నాయుడు తన 70వ ఏట ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం సరోజినీ నాయుడు జన్మదినం ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. సరోజిని నాయుడు యొక్క జీవిత విశేషాలను మీరు విన్నారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు.

0: యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. ముందుగా ప్రకటన వినండి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందు కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక మంచి పాట విందాం. పాడిన వాళ్ళు పెంచల్ దాస్.

వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై యువతరంగ కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఇందుకు అర్హులు, అప్లై చేసుకోవచ్చు. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణతో పాటు నెలకు 16,650 రూపాయలు స్టైఫండ్గా కూడా అందించడం జరుగుతుంది. కావున ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సి సైంటిస్ట్ ఇంజనీర్ అలాగే ఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కావున ఈ 29 నుంచి అంటే రేపటి నుంచి 13 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 13 నాటికి 30 ఏళ్లు మించని వారు అర్హులు. మరిన్ని పూర్తి వివరాల కోసం www.ipsc.gov.in ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం గురించి వినే ముందు ఒక మంచి పాట విందాం. రామ్ మిర్యాల గానంలో ఛాంపియన్ మూవీ నుంచి.

సమోహన చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరొక ఉద్యోగ సమాచారం వింటారు. యువత రంగ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది శుభవార్త. భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5,165 పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కావున ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకు 8 నుంచి 2026 నవంబర్ 6 2026 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. కావున ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి 12 తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా నిర్ణయించారు. మరొక ఉద్యోగ సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్షణ పరిశోధన సంస్థ అయిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ DAHAR జూనియర్ రీసెర్చ్ ఫెలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయని నిర్ణయించారు. జేఆర్ఎఫ్ పోస్టులకు బీఈ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆర్ఏ పోస్టులకు ఎంటెక్తో పాటు 3 అనుభవం తప్పనిసరి. 14 చివరి తేదీగా నిర్ణయించారు. కావున ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్జ్ పై సింహపురి ఎఫ్ఎంలో యువత రంగ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. అలాగే మరొక ఉద్యోగ సమాచారం గురించి వింటారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3,477 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమై 6 వరకు కొనసాగనుంది. కావున గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, వయోపరిమితి, పరీక్ష విధానం అధికారిక నోటిఫికేషన్లో లభ్యమవుతావు. కావున అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్ కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నుముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం

0: భయంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్ ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతో మంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుల్ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వర్ణ గ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ,
1: నేను సందర్భంగా స్వర్ణ గ్రామ స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలి స్ట్రీమ్ లైన్ మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవు లేకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు, ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్ గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: We begin the lifestyle for environment movement and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేరులు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డు ని మా టీమ్ కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు, మన దేశ ప్రధానమంత్రి గారు మా టీమ్ చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనెరలను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్ కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్ భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తా. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయ సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృత. అద్యారభ్య ప్రారభ్యమాణ 3-దివసీయ రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ స్థగిత. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య 10వీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనానీ షహీద భగత్ సింహ తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం 5 నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2,000+ రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచ్చీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
0: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 2,000 ఆలయాల నిర్మాణం మొదలుపెట్టినట్టు ఆయన వెల్లడించారు. ఆత్మకూరు టిట్కో గృహ సముదాయంలో రాష్ట్రంలోని మొదటిసారిగా ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

0: ఆత్మకూరులో గత సోమవారం 53 కోట్ల 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తొలుత పురపాలక కార్యాలయం ఆవరణలో అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం టిట్కో గృహ సముదాయం వద్ద నిర్మించిన కోదండరామస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి 7 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పెరుమాళ్లపాడు, అన్నారెడ్డిపాలెం, ముక్తాపురం విద్యుత్ ఉప కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 163 టిట్కో గృహ సముదాయాల్లో ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు. మరో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించడంతో పాటు ఐలాండ్లను అభివృద్ధి చేసి ఫౌంటైన్లను ఏర్పాటు చేసేందుకు 5 కోట్ల 26 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం శంకుస్థాపన చేశారు. విఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్, ఏసీ సెంటర్, మునుమూడు బస్టాండ్ సెంటర్, నర్తకి సెంటర్, కనమహల్ సెంటర్, నకలోల్ సెంటర్, బోస్బొమ్మ సెంటర్, వెంకటేశ్వరపురం సెంటర్, సెట్టుకుంట రోడ్డు సెంటర్, నవాబ్పేట బీవీఎస్ స్కూల్ సెంటర్, మినీ బైపాస్ పూలిబొమ్మ సెంటర్, ఎలమవాల్దిన్నె అంబేద్కర్ విగ్రహం వద్ద ఫౌంటైన్ల ఏర్పాటు, ఐలాండ్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలోని ప్రముఖుల విగ్రహాలకు మంత్రి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలో ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నారు. వరికుంటపాడు మండలం రామపురం వద్ద నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో వీరు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతానికి కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పటిష్టంగా నిర్వహిస్తోంది. హెలిప్యాడ్, పార్కింగ్, సభా ప్రాంగణం తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేస్తున్నారు. నెల్లూరు, ఉమ్మడి, ప్రకాశం, కడప జిల్లాల నుంచి లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హెచ్ఏఎం పథకం ద్వారా నెల్లూరు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 380 కోట్ల రూపాయల అంచనాతో 62 అభివృద్ధి పనులకు గత మంగళవారం శంకుస్థాపన జరిగింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ గా ఈ శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన 240 కోట్ల విలువైన 24 పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో పట్టణ ప్రాంతంలో రహదారులు, సెంట్రల్ లైటింగ్, పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కాగా కావల్ మున్సిపాలిటీ పరిధిలో 8 పనులకు 40 కోట్లు, గూడూరులో 12 పనులకు 30 కోట్లు, ఆత్మకూరులో 6 పనులకు 29 కోట్లు, బుచ్చులో 5 పనులకు 22 కోట్లు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో 7 పనులకు 19 కోట్లు చొప్పున నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, విధి నిర్వహణలో సేవాభావం, విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. శనివారం వెంకటాచలం మండలం చెముడుకుంటలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుల్ దీక్షాంత్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పరేడ్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల, ఏఎస్పీలు సౌజన్య దీక్షా ఘనంగా స్వాగతం పలికారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతిథుల కరతాళ ధ్వనుల మధ్య పాసింగ్ పరేడ్ కార్యక్రమం జరిగింది. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి ఆనం స్వీకరించారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన పోలీస్ పాసింగ్ అవుట్, దీక్షాంత్ పరేడ్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి ఆనం అభినందనలు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నందున ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ పదవి కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హిమాన్ శుక్ల బాధ్యత స్వీకరించారు. కాగా గ్రామాల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది. పాలకవర్గాల గడువు ముగిసిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించింది. ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాల పదవికాలం ముగియడంతో జిల్లాలోని 700 గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నాయి. తాజాగా మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు కూడా ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించింది. వారంతా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గురజాడ అప్పారావు సాహిత్యాన్ని, సామాజిక దృక్పథాన్ని స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం, చైతన్యం, మానవత విలువల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గత సోమవారం గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కనప్రంగంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్తో కలిసి గురజాడ అప్పారావు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1862 సెప్టెంబర్ 21 విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం ప్రాంతంలో జన్మించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని కీర్తించారు. సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేస్తూ తెలుగు సాహిత్యంలో కొత్త వరవడికి గురజాడ బాటలు వేశారని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. గిరిజనుల విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న 5 ఆర్థిక సంవత్సరాల్లో దశల వారీగా 750 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదాభార్గవి తెలిపారు. గత సోమవారం నెల్లూరులోని ఐటీడీఏ పీఓ కార్యాలయంలో 11వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన 23 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదాభార్గవి అధ్యక్షతన జరిగిన ఈ గవర్నింగ్ బాడీ సమావేశంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం సదాభార్గవి మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రహదారులు, గృహాలు, ఇతర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను గుర్తించి పరిష్కరించడంతో పాటు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 100% విద్యార్థుల నమోదు లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి అనంతరం విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక డేటాబేస్ రూపొందించి ఉన్నత విద్య, వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా వారు స్థిరపడే వరకు మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు సదాభార్గవి ప్రకటించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల విజయానికి సరైన ఉత్పత్తి ఎంపిక, ఆధునిక సాంకేతికత, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, డిజిటలైజేషన్, ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ అనే 5 అంశాలు కీలకమని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా తెలిపారు. గత గురువారం నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐసి, ఎంఎస్ఎంఈ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ ఎంఎస్ఎంఈ వర్క్షాప్లో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ డెస్క్, బ్యాంకుల స్టాల్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక డెస్క్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులపై అధికారులు అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ రంగ నిపుణులు రుణాల మంజూరు, ప్రాజెక్టు నివేదికలు, వడ్డీ రేట్లు, రుణాల తిరిగి చెల్లింపు విధానాలపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరాలు వెల్లడించారు. వ్యాపారం ప్రారంభించే ముందు స్థానికంగా భవిష్యత్తులో ఏర్పడే పారిశ్రామిక అవసరాలను అధ్యయనం చేసి సరైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్ శుక్లా ఔత్సాహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర కుమార్, ఏపీఐసి డైరెక్టర్ కంచర్ల మాధవి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధరబాబు, ఏపీఐసి జోనల్ మేనేజర్ శివకుమార్, ఎల్డీఎం మణిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పునర్విభజన ప్రక్రియతో 72 డివిజన్లుగా ఆవిర్భవించిన నెల్లూరు కార్పొరేషన్లో ఓటర్ల లెక్క తేలింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను కార్పొరేషన్ అధికారులు గత బుధవారం విడుదల చేసి రాజకీయ పార్టీలకు అందజేశారు. ఈ లెక్కల ప్రకారం పురుషులు 237,972 మంది, స్త్రీలు 251,293 మంది, ఇతరులు 86 మంది, మొత్తం ఓటర్లు 489,351 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదాను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మేయర్ ఎన్నికతో పాటు స్థానిక డివిజన్లో కార్పొరేటర్ల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులు నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్ను నెల్లూరు మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించారు. సహాయ ఆర్ఓలుగా రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నాగమోహన్, నెల్లూరు ఎలక్షన్ డీటీ జమీర్లను నియమించారు. రిజర్వ్ రిటర్నింగ్ ఆఫీసర్గా జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావును, సహాయ రిజర్వ్ ఆర్ఓలుగా ఇరిగేషన్ ఏఈ వైష్ణవి, అల్లూరు డీటీ ప్రవీణ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే ప్రతి 4 డివిజన్లకు ఒక ఆర్ఓ, సహాయ ఆర్ఓలను కూడా నియమించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
3: సత్తయ్య బావో, సత్తయ్య బావ, సత్తయ్య బావ.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి. ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్ర సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలైంది. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా లంకేశ్వరుడు చిత్రం కోసం మనో జానకి గానంలో, దాశరథి రచనలో, రాజకోటి సంగీతంలో ఈ మధురమైన పాట ఇప్పుడు వింటారు.

లంకేశ్వరుడు చిత్రం నుంచి మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెము కాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక

0: రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3 కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్టాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్, యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హెమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలం నుండి 4 మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూ శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 రూపాయలు విలువైన 6.6 విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 కాలంలో సుమారుగా 475 రూపాయలు విలువైన 318 స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి. రబీలో సాగుకు అనువైన 6 పంటల యాజమాన్యం, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రబీ సాగుకు అనువైనటువంటి 6 పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీలో సగటును చూసుకున్నట్టయితే దాదాపు 22 హెక్టార్లలో ఈ వివిధ పంటలను మనం రబీలో సాగు చేస్తున్నాం రైతాంగం. అందులో ప్రధానంగా వరి 7.91 హెక్టార్లు, తర్వాత మొక్కజొన్న చూసినట్టయితే 2 హెక్టార్లలోను, శనగ 4.5 హెక్టార్లలోను, మినుము 3.25 హెక్టార్లలోను, అదే రకంగా పెసలు చూసుకున్నట్టయితే దాదాపు 100 హెక్టార్లు, వేరుశనగ చూసుకున్నట్టయితే 100 హెక్టార్లలో, తర్వాత జొన్న అనేది 1 హెక్టార్లలో సాగు చేస్తున్నాం అన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ఈ పంటల యాజమాన్య పద్ధతుల గురించి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరి విషయానికి వస్తే, వరిలో మనకు రకాల ఎంపిక అనేది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నామో అటువంటి ఆ ప్రాంతానికి సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఆ రకాన్ని మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే NDLR-7 కానీ NDLR-8 కానీ NLR-3238 కానీ, తర్వాత సస్య అనేది BPT-2411, తర్వాత BPT-2841 కాటన్ దొర సన్నాలు, ఇవి ముఖ్యంగా రబీకి అనువైన వరి రకాలు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది ఏ పంటకైనా అతి ప్రాధాన్యమైనది. విత్తుకునే ముందు 1 విత్తనానికి 3 కార్బండిజం 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకున్నట్టయితే దుంప నారు తెగుళ్ళు కూడా నివారించడానికి అవుతుంది. ఒకవేళ దుంప నారు తెగుళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే ఒక లీటర్కి 1 గ్రాము కార్బనిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండకట్టి విత్తనాన్ని మనము దంప నారుమడిలో చల్లుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే మనకు విత్తన శుద్ధి వల్ల నేలలో బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సూక్ష్మజీవులు వ్యాధులను కలిగజేసే సూక్ష్మజీవులను కూడా మనము నివారించుకోవచ్చు అనమాట. ఇంకొక అతి జాగ్రత్త ఏంటంటే వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది. సో నిద్రావస్థ చాలా ప్రాబ్లంగా ఉంటుంది మనకు వరిలో. ఎప్పుడైతే తక్కువ నిద్రావస్థ కలిగిన రకాలను కనీసం లీటర్ నీటికి 6.3 ml లేదా ఎక్కువ నిద్రావస్థ కలిగినటువంటి విజేత అటువంటి రకాలకైతే 10 ml గాఢ నత్రికాంలం అంటే HNO3 అంటాము, దీన్ని 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత మరో 24 గంటల పాటు మండకట్టి మనం చల్లుకున్నట్టయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు అనమాట. ఒక విత్తన మోతాదు వచ్చినట్టయితే నాటే పద్ధతికి అయితే 20 కిలోలు, వెదజల్లు పద్ధతికి అయితే మెట్ట భూముల్లో 24 నుంచి 34 కిలోలు, అదే రకంగా గోదావరి జిల్లాలో అయితే 12 నుంచి 15 కిలోలు, గొర్రుతో మనం విత్తుకోవాలి అనుకున్నప్పుడు వర్షాధారం కింద అటువంటి సమయంలో 25 నుంచి 30 కిలోలు, లేదా యాంత్రిక పద్ధతిలో వరు సాగు చేసినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుంది అనమాట. ప్రాంతాన్ని బట్టి చూసుకున్నట్టయితే నాట్లకు అనుకూలమైన సమయం చేసి మామూలుగా నవంబర్ డిసెంబర్, ఈ రబీకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాట్లు చాలా అనుకూలమైన సమయం. అదే కృష్ణా గోదావరి జిల్లాలకైతే డిసెంబరు, తర్వాత అత్యల్ప వర్షపాతం డిసెంబర్, తర్వాత ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ మండలానికైతే నవంబర్ అనేది చాలా అనుకూలమైన సమయం అనమాట. తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని మనం 15 రోజుల ముందే బాగా దుక్కి చేసుకుని 3 నుంచి 4 దఫాలుగా మరగ దుమ్ము అనేది చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ లేదంటే అడ్డతో కానీ చదును చేసినట్టయితే మనకు బాగా నాట్లు అనేది వేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాట్లు నారు తీసేటప్పుడు లేతాకు పచ్చగా ఉంటేనే త్వరగా అది తిరుగుతుంది అనమాట. అంటే దానికి లేత ఆకుపచ్చలో ఉన్నప్పుడు మనం నాట్లు వేసుకున్నట్టయితే మొక్క త్వరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది కాబట్టి నారును పైపైన నాటితే పిలకలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు లోపలికి నాట్లు వేయడం జరుగుతుంది, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పైపైన నాటినట్టయితే త్వరగా ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని పరీక్షించి దానికి అనుగుణంగా 44 మూసలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదే బాగా మెత్తగా బరువైన నేలల్లో 2 నుంచి 10 రోజుల లోపల నాట్లు వేయడం అనేది ముగించాలి. మనం నాట్లు వేసే 1 నుంచి 2 రోజుల లోపల మనం ముగించినట్టయితే పైరంతా సమంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే రబీలో వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారు చేసిన పోషకాల విషయానికి మోతాదుకు వచ్చినట్టయితే 1 ఎకరాకు మనకు గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరము, అదే రకంగా 24 కిలోల పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కృష్ణా డెల్టా ప్రాంతానికి లేదంటే తేలిక భూముల విషయానికి వస్తే 72 కిలోలు, 36 కిలోల భాస్వరం, 24 కిలో పొటాష్. దక్షిణ మండలం విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే కనీసం 50 కిలోల ఒక యూరియాకు 10 కిలోల వేపపిండి లేదంటే 250 కిలోల తేమ కలిగిన మట్టిని కానీ కలిపినట్టయితే అది 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం సామర్థ్యం పెరుగుతుంది అనమాట. అదే రకంగా మొత్తం భాస్వరం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అదంతా దమ్ములోనే వేయాలి. ఎందుకంటే భాస్వరం అనేది దమ్ములో వేసే ఎరువు కాబట్టి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది. కాబట్టి భాస్వరం తప్పనిసరిగా మనము మొత్తం ఎంత వేయాలో అంత మోతాదును దమ్ములోనే వేయాల్సి ఉంటుంది. తర్వాత పొటాష్ విషయానికి వస్తే నల్లరేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి చెలక భూముల్లో అయితే ఆఖరి దమ్ములో సగం, తర్వాత అంకురం ఏర్పడే దిశలో మిగతా సగాన్ని అంటే 2 భాగాలుగా మనం విడగొట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత ముదురు నారు నాటేటప్పుడు మాత్రం నత్రజని ఎరువును కనీసం 25% పెంచాలన్నమాట. సో దీన్ని 3 దఫాలు కాకుండా 2 దఫాలుగా చేయాలి. అంటే 2/3 వంతు నాటేదానికి ముందు దమ్ములోను, తర్వాత మిగతా 1/3 వంతు అంకుర దశలు వేసినట్టయితే మొక్క బాగా ఎదిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాల విషయాల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినప్పుడు జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, తర్వాత మ్యాంగనీస్ అనే లోపాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జింక్ చూసుకున్నట్టయితే చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో ఈ సార్వా వరి కంటే ఎక్కువగా జింక్ ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయలేకపోతే ఎప్పుడైతే పైరుపై జింక్ లోపం అనేది కనిపిస్తుందో అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లేదంటే ఒక 5 గ్రాములు దానికి యూరియా కలిపి రెండు కలిపి వేసుకున్నట్టయితే ఒక 5 రోజుల వ్యవధిలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ ఒక మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే చాలామంది రైతులు భాస్వరంతో కలిపో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలిపో జింక్ను వాడుతుంటారు. ఇది చేయకూడదు. దీనికి జింక్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో స్ప్రే చేస్తామో దానికి కనీసం 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఉండాలన్నమాట భాస్వరం అప్లికేషన్కి జింక్. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం వచ్చేసి ఇనుము.

ఈ ఇనుము ధాతు లోపం అనేది మనకు కనిపించినప్పుడు మొక్కలు తెల్లగా పాలిపోవడం జరుగుతుంది. అది నర్సరీ స్టేజ్ లో చూడవచ్చు, ప్రధాన పంటలో కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ మొక్కలు తెల్లగా పాలిపోయినట్టు కనిపించినప్పుడు ఒక లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనము, మార్కెట్లో అన్నబేది అని దొరుకుతుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఇనుము మొక్కకు పట్టి బాగా మొక్క ఇనుము ధాతు లోపాన్ని నివారించుకునే శక్తిని ఇస్తుంది అనమాట. తర్వాత ఇంకొక ప్రధాన సూక్ష్మ పోషకం వచ్చేసి మ్యాంగనీస్. దీనికి నివారణకు మనము 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ ఒక 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది 4 నుంచి 5 రోజుల వ్యవధిలో. సో ఇలా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింకు, ఇనుము, మ్యాంగనీస్ అనేదాన్ని మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుని మనము దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ముఖ్యంగా కలుపు యాజమాన్యం విషయానికి వస్తే వరిలో ఊద అనేదాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదంటే బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన తర్వాత 7వ లేదా 8వ రోజులో మనము నీటినంత తీసివేసి పిచికారి చేసినట్టయితే లేదంటే విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు సైఫలోఫాన్ బ్యూటైల్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఊదను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అనమాట. ఇక అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువగా ఉంటుందో మనము నాటు అనేది సరిగా అతుక్కోదు అనమాట. కాబట్టి నాట్లు వేయాలి అన్నప్పుడు నీరు పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీళ్ళు నిలవగట్టేటట్టు చూసుకోవాలి. మూస తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు కూడా పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు అనమాట. కాబట్టి తగినంత నీటి మాత్రమే మనం నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు కూడా 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉండాలి. అంటే కోతకు 10 రోజుల ముందుగా మాత్రం నీటిని నెమ్మదిగా మనం తగ్గించి ఆరేటట్టు చేసుకోవాలి. సో నీటి యాజమాన్యం అనేది ఈ 6 తడి పంటల్లో ముఖ్యంగా వరిలో ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తక్కువ నీటితో మనము పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రబీ 6 తడి పంట అయినటువంటి వరిలో ఈ సుడిదోమ, పచ్చదీప పురుగులు ఎక్కువగా వస్తాయి. దీనికి బిప్రోపజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదంటే ఇథోపెన్ ఫ్రాక్స్ 2 మిల్లీమీటర్లు అది లేదన్నా కానీ ఎసిఫేట్ అనే దాన్ని ఒక 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ సుడిదోమను తర్వాత పచ్చదీప పురుగులను మనము నివారించుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా వచ్చే పురుగు. రబీ 6 తడి వరి పంటలో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు నీటి యాజమాన్యము, తర్వాత నారు యాజమాన్యము, తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యము, తర్వాత ఈ పురుగుల యాజమాన్యం, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్టు చూసుకొని మనకు పంట చివరి దశ వచ్చేంత వరకు అంటే మనకు అంకుర దశ నుంచి గింజ ఊరే దశ వరకు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు, తర్వాత గింజ కట్టడం ప్రారంభమైన తర్వాత 5 సెంటీమీటర్లు, తర్వాత ఒకసారి గింజ పాలు పోసుకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత అంటే బియ్యం ఫామ్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా నీటిని ఆపివేయడం చేయాలంటే ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే వరిలో మనము తక్కువ ఖర్చుతో మనము అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన 6 తడి పంట ఏది అంటే అది వేరుశనగ. వేరుశనగ దాదాపు 100,000 హెక్టార్లలో మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనువైన రకాల విషయానికి వస్తే నారాయణి కావచ్చు, కదిరి 6 కావచ్చు, ధరణి, తర్వాత కదిరి హరితాంధ్ర, విశిష్ట, కదిరి 9, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి. ఈ రకాలు మనకు రబీలో 6 తడి పంటలుగా మనం వేసుకోవచ్చు వేరుశనగలో. తర్వాత విత్తే సమయానికి వస్తే మనకు ఉత్తర కోస్తా ఏరియా ఆ ప్రాంతంలో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనకు రబీలో ఈ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదే రాయలసీమ ప్రాంతానికి వస్తే అంటే దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాల విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు అంటే డిసెంబర్ మొదటి పక్షం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇటువంటి సమయాన్ని మనము ఈ రబీకి వేరుశనగ సాగు ఎంచుకున్నట్టయితే దిగుబడి రావడానికి చాలా బాగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. నేలల విషయానికి వస్తే సేంద్రియ పదార్థం అనేది అధిక మోతాదులో ఉండాలి. తర్వాత ఉదర్జన సూచి అనేది అంటే పిహెచ్ అంటాము, అది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే ఇటువంటి నేలలు ఈ రబీలో 6 తడి పంటలుగా వేరుశనగ సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే అది వేరుశనగల గింజ పరిమాణం కావచ్చు లేదంటే విత్తే అదును లేదంటే రకాన్ని బట్టి విత్తన మోతాదు అనేది నిర్ణయించబడుతుంది. దీంట్లో సుమారుగా మనము 1 ఎకరాకు 72 నుంచి 75 కిలోల విత్తనాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే తేలికపాటి నేలలో
పెస్ట్ అండ్ డిసీజ్ కానీ రోగాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధికి ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము వచ్చేసి టెబ్యూకినజోల్ అనేదాన్ని, లేదంటే 3 గ్రాముల మ్యాంకో జబ్బు, తర్వాత 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఈ పొడి మందును పట్టించినట్టయితే కాండం కుళ్ళు తెగులు, వైరస్ తెగులు ఇట్లాంటి తెగులు నివారించుకోవడానికి, అంటే తొలి దశల్లోనే మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదే తేలికపాటి నేలల్లో వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ అనేదాన్ని 4 మిల్లీలీటర్లు నీళ్ళ మిశ్రమంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు ఈ వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుపురుగు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత నిద్రావస్థ అనేది వేరుశనగలో రబీలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఖరీఫ్కి మనకు ప్రాబ్లం లేదు, కానీ రబీ విషయానికి వచ్చినప్పుడు నిద్రావస్థ తొలగించాలి అన్నప్పుడు ముఖ్యంగా నిద్రావస్థ గల రకాలైనటువంటి 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, ఇట్లాంటి విత్తనాలకు 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనే దాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటల పాటు వేరుశనగ విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే ఈ నిద్రావస్థ అనేది తొలగించడం జరుగుతుంది అనమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనకు ఖరీఫ్లో మామూలుగా 30 నుంచి 10 సెంటీమీటర్ అంటే 30 సెంటీమీటర్లు వరుస మధ్య, 10 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మొక్కకు మధ్య చెప్తాము. ఇక్కడ రబీ విషయానికి వచ్చేస్తే మనకు వరుసకు మధ్య దూరాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది, అంటే 22.5 సెంటీమీటర్లు, తర్వాత మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉంచుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా పెరుగుతుంది అనమాట. తర్వాత రబీలో కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనము మొక్కకు మధ్య దూరం పెంచినప్పటికీ వరుసకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి కలుపు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది రైతులు క్రిస్ క్రాస్ కూడా వేస్తున్నారు కాబట్టి కలుపు అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కలుపు కనిపిస్తుంది అనుకోండి, విత్తన 20 రోజుల లోపల మనం గడ్డిజాతి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉంటే అటువంటి సమయంలో ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపిక్వినజో ద్రావణాన్ని కానీ, లేదంటే 400 మిల్లీలీటర్ల క్విజలోఫాస్ 5% ద్రావణాన్ని కానీ కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే అతి ముఖ్యమైనది వేరుపురుగు. సో ఈ వేరుపురుగు దాన్ని నివారించుకోవడానికి మనకు ఆ తల్లి పురుగులు ఏవైతే పెంకు పురుగులు ఉంటాయో తొలకరి వర్షాలు పడిన ఉంటే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వేప రేగు నల్లతమ్మ చెట్లపై జీవిస్తాయి. ఆ వాటిని మనం నివారించుకోవాలంటే 4-8 10% గుళికలు 6 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిడ్ కలిపి వేసుకున్నట్టయితే ఈ వేరుపురుగు వృద్ధిని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా రబీలో మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు, లేదంటే పేనుబంక ఆకుపచ్చ దోమ. వీటి నివారణకు మనకు తామర పురుగుల విషయానికి వస్తే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 grams అంటే 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అదే పచ్చదోమ నివారణకి అయితే డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కావచ్చు, తర్వాత పేనుబంక పురుగును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆకుముడత నివారణకైతే నోవాల్యూరిన్ అనేదాన్ని 1 మిల్లీలీటర్లు, లేదంటే క్లోరోపైరిపాస్ దాన్ని 1.5 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే పొగాకు లద్ది పురుగు మనకు మొదటగా ఏదైనా పురుగు కనిపించినప్పుడు 5% వేపగింజల కషాయం కావచ్చు, దాన్ని పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎదిగిన లార్వాలను మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు థయోడికార్బ్ 1 గ్రాము కావచ్చు, లేదంటే నోవాల్యూరిన్ 1 మిల్లీలీటర్లు, లేదంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే పొగాకు లద్ది పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత దశలో వచ్చే వేరుశనగ కాయి తొలుచు పురుగు నివారణకు మనము తొలి దశలో అయితే 5 మిల్లీలీటర్ల వేప నూనె, లేదంటే కారు నూనె కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మిథైల్ పెరాథియాన్ 20% ఈసీ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే, అంటే 2 నుంచి 3 వారాల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే వేరుశనగలో కాయి తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు అనమాట. అదే తెగులు విషయానికి వస్తే ముఖ్యంగా అతి ముఖ్యమైనవి తిక్క ఆకుముడత తెగులు. ఇది తొలి దశలో వస్తుంది, తర్వాత ఆఖరి దశలో వస్తుంది. దీన్ని నివారణకు తొలి దశల్లో మనకు వచ్చే ఆకుముడత తెగులు నివారణకు మనకు ముఖ్యంగా ఈ తెగులను తట్టుకునే రకాలను మనం ఎన్నుకోవాలి. మనకు రకాల విషయానికి వస్తే కదిరి హరితాంధ్ర కావచ్చు, అభయ మరియు కదిరి అమరావతి, ఈ రకాలు టిక్కాలు ఇస్పాటును తట్టుకుంటాయి అనమాట. సో ఎప్పుడైతే తెగులు కనిపిస్తుందో వెంటనే మనం ఎకరాకు మ్యాంకో జబ్ అనేదాన్ని 400 గ్రాములు మరియు కార్బండిజం 1 గ్రాము, లేదా క్లోరోథలోనిల్ అనేది 2 గ్రాములు, లేదంటే హెక్సాగోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదంటే టెబ్యూకోనజాల్ 1 మిల్లీలీటర్ చొప్పున మనము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే, మనం 2 సార్లు చేసుకోవాలి, ఒక ఫస్ట్ టైం ఒకసారి, తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశల్లోనూ తర్వాత చివరి దశల్లో వచ్చే ఈ టిక్కాలు ఇస్పాటును మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు.
చేసుకోవచ్చు. తొలి దశలో చేసుకున్నట్టయితే మనకు దిగుబడి పెరుగుతుంది. తర్వాత ఆఖరి దశలో చేసుకున్నట్టయితే 70 రోజుల నుంచి 75 రోజుల మధ్యలో స్ప్రే చేసుకున్నట్టయితే, పిచికారి చేసుకున్నట్టయితే

మనకు నాణ్యమైన మేత దొరుకుతుంది అనమాట పశువులకు. కాబట్టి ఈ టిక్కా లీస్ పాట్ అనేది అతి ముఖ్యమైన డిసీజ్, కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత రస్రంటము, కుంకుమ తెగులు. సో ఇది వచ్చినప్పుడు మనకు 2 గ్రాముల క్లోరోథలనిల్ లేదంటే 1 గ్రాము ట్రైడిమార్ప్లో కలిపి పిచికారి చేసుకున్నట్టు నివారించుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దీని నివారణకు 200 గ్రాములు జిప్సం అనేది పూత సమయంలో వేయడం వల్ల కూడా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు అనమాట. అదే రకంగా వేరుకుళ్ళు తెగులకు మనకు 0.1% కార్బనిజం లేదంటే 0.3% మ్యాంగోజ్ వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యమైనది పీబీఎండి, పిఎస్ఎండి అంటే మొవ్వకుళ్ళు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు. వీటికి నివారించుకోవాలి తప్ప మనకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే కష్టం. కాబట్టి ముఖ్యంగా ఈ పార్థినియం, అదే రకంగా కాండం కుళ్ళు తెగులు కూడా పిఎస్ఎండి అంటాం మనము, దీని నివారణకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 4 మిల్లీలీటర్ల నీటి మిశ్రమం మందుతో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 1 శిలీంద్రనాశిని మందులో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట. అంటే పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 2 మిల్లీలీటర్ డైమెథియేట్ ఇమిడాక్ లేదంటే 3 మిల్లీలీటర్ల ఇమిడాక్ మందును 200 లీటర్ను కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కాండం కొళ్ళు తెగులు నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా వేరుశనగుల్లో రబీలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సంను 25 నుంచి 35 రోజుల మధ్యలో మనము టెక్స్ పెనట్రేషన్ స్టేజ్ లో మనం వేసుకున్నట్టయితే నేలలో తగినంత కాల్షియం కావచ్చు, తర్వాత గంధకం సల్ఫర్ కావచ్చు అవైలబుల్ ఫామ్ లో మొక్కకు అందినట్టయితే మొక్క అనేది కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల కాయ బాగా ఊరుతుంది, తర్వాత ఈ సల్ఫర్ గంధకం ఉండడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. కాబట్టి రబీలో 6 తడి పంటగా ఈ వేరుశనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా జిప్సం అనేదాన్ని 200 కిలోలు 1 ఎకరాకు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అది ఊడలు దిగే సమయంలో వాడినప్పుడైతే అసమర్థవంతంగా మనకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పని జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి జిప్సం యాజమాన్యం. ఇది వేరుశనగ సంబంధించి. ఇక మూడవ అతి ప్రధానమైన 6 తడి పంట రబీలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మొక్క విత్తనం పెట్టే దశ నుంచి తర్వాత కాయ కోసే దశ వరకు కూడా, అంటే క్రాప్స్ కోసే దశ వరకు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో దీంట్లో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకాల్లో అయితే భారతీ 99 కానీ, DHM 113 కానీ ఇట్లాంటి రకాలు, తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విషయానికి వచ్చినప్పుడైతే ఉదజన సూచి, పిహెచ్ అంటాం కదా, అది 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కనీసం ఎకరాకు 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఆఖరి దినంలో వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కజొన్న. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఎక్కువ మోతాదులో పోషకాలను నేల నుంచి తీసుకునే పంట, కాబట్టి తప్పనిసరిగా మనం పోషకాలను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. తర్వాత సమయానికి మనకు పోషకాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్తే కాలం విషయానికి వస్తే రబీలో 15 అక్టోబర్ నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఈ మొక్కజొన్నలో మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత కోస్తా జిల్లాల్లో వరి మాగానికి తర్వాత 0 టిల్లేజ్ పద్ధతులు కూడా డిసెంబర్ వరకు కూడా మనము ఈ మొక్కజొన్న విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే 8 నుంచి 16 కిలోల వరకు మనం వేసుకోవచ్చు. అది వివిధ పద్ధతులను బట్టి, సంకర రకాలు కావచ్చు, తీపి మొక్కజొన్న కావచ్చు, లేదంటే బేబీ కార్న్ కావచ్చు, లేదంటే మేత మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకాన్ని బట్టి మనం వాడే విత్తన మోతాదు కానీ మారుతుంటుంది అనమాట. విత్తే పద్ధతి విషయానికి వస్తే మొట్టమొదట బోదనాగలతో బోదలు చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ విత్తనాన్ని విత్తినట్టయితే వర్షపాతం ఒక్కొక్కసారి రబీలో ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచాలి, అదర మొక్కలు మనం తీసివేయాలి. ఎందుకంటే ఒత్తుగా ఉంటే దానికి గాలి ఆడక మొక్కలు దిగుబడి తక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత విత్తన శుద్ధి అనేది ప్రత్యేకంగా చేయాలి మొక్కజొన్నలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేసే హైబ్రిడ్ విత్తనాలన్నీ దాదాపు అన్ని విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. ఒకవేళ చేయలేదంటే మనము 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంగోజెబ్ లేదంటే థైరా లేదంటే క్యాప్టాన్, దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్య విషయానికి వస్తే వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజని విత్తే సమయంలోనూ, తర్వాత 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, తర్వాత మిగిలిన 30% 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరాన్ని అయితే విత్తే సమయంలో వేయాలి. అదే పొటాష్ విషయానికి వస్తే సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ను పూత దశలో వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. అదే నీటి పారుదల ఉన్న పంటకైతే విత్తేటప్పుడు నత్రజని 1/4 వంతు 25 నుంచి 30 రోజుల 1/4 వంతు, తర్వాత ఇంకొక 25% అంటే 1/4 వంతు 45 నుంచి 50 రోజుల మధ్య, మిగిలిన 25% 60 నుంచి 65 రోజుల మధ్య

0: వర్షాధార పంటకైతే మూడు దఫాలుగాను, అదే వర్షాధారం కాకుండా మనకు ఇరిగేషన్ సోర్స్ ఉంది అన్నప్పుడు మాత్రం నాలుగు దఫాలుగా వేయాలి. తర్వాత ఎకరాకు తప్పనిసరిగా 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనము ఒక మూడు పంటలకు ఒకసారి, అంటే ప్రతి పంటకు కాకుండా మూడు పంటలకు ఒకసారి 20 కిలోలు ఒక ఎకరాకు వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనం పంట దశలో కనిపించినప్పుడు వేయకపోతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము స్ప్రే చేసుకొని పిచికారీ చేసుకుని కూడా ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఎరువుల మోతాదు విషయానికి వస్తే సాధారణ సంకర రకాలకైతే దగ్గర దగ్గర 90 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వాడాలి. అదే రకంగా 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు ఒక ఎకరాకు వాడాల్సి ఉంటుంది. అది మనకు తీపి మొక్కజొన్నకైతే 80 కిలోల వరకు నత్రజని, 24 కిలోల వరకు భాస్వరము, 20 కిలోల వరకు పొటాష్ మనము ఇచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా మొక్కజొన్నలో అట్రాజిన్ అనే కలుపు మందును మనము తేలికపాటి నీళ్ళలో ఎకరాకు 800 గ్రాములు, అదే బరువు నీళ్ళు అయితే ఎకరాకు 1200 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేసినట్టయితే వెడల్పాటి ఆకులు మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా దాదాపు ఒక నెల వరకు అదుపు చేయొచ్చు అనమాట. సో మనం ఇనిషియల్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్నను పప్పుజాతి పంటల్లో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథిలన్ని మనం వాడాలి. సో సింగిల్ క్రాప్గా వేసినప్పుడు మనకు అట్రాజిన్ను మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో వేసినట్టయితే అంతరపంటగా వేసినట్టయితే పెండి మిథిలాన్ను ఎకరాకు 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు అనమాట. అంతర కృషి అనేది చాలా అతి ముఖ్యమైనది. మొక్కజొన్నలో విత్తన 30 నుంచి 35 రోజుల వరకు మనం పశువులతో కావచ్చు లేదంటే ట్రాక్టర్తో కల్టివేటర్ చేసి వాటితో కూడా రెడ్జర్ కానీ బ్లేడ్ కానీ కల్టివేటర్ కానీ అంతరకృషి చేసినట్టయితే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. తర్వాత మనం నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధనాగలు నడిపించినట్టయితే కలుపు మొక్కలు చాలా వరకు మనకు కంట్రోల్లో పెట్టవచ్చు అనమాట. అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. ఆరుతోటి పంట కాబట్టి నీటి యాజమాన్య విషయానికి మొక్కజొన్న విషయానికి వస్తే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. ఈ మూడు క్రిటికల్ స్టేజెస్ అనమాట. అంటే పూత రాకముందు, పూత దశలో లేదా తర్వాత వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో నీరు అనేది అత్యవసరం అవుతుంది. కాబట్టి 30 నుంచి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు అనేది ఉండకూడదు అనమాట. తర్వాత విత్తిన తర్వాత చేల్లో మనం ఏదో పంటలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో మనకు 6 నుంచి 8 తడులు అవసరమవుతాయి. అవి ఏంటంటే విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత విత్తిన 15 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు ఒకసారి, తర్వాత పూత దశలో, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజులకు, మరియు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటి తలను తప్పకుండా ఇవ్వాలంట. ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాము. ఈ దశల్లో తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని. అదే దీర్ఘకాలిక వంగడాలకైతే మనకు 1 నుంచి 2 తడులు అధిక మోతాదులో అవసరమవుతాయి. కాబట్టి దీర్ఘకాలిక వంగడాలకు తగ్గినట్టుగా మనకు 1-2 నుంచి 3 నీటి తడులను అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది నీటి యాజమాన్య విషయానికి. తర్వాత సస్యరక్షణకు వస్తే ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటాయి. దీనికి క్లోరాంతనిపోల్ లేదంటే కొరాజిన్ కానీ రైనాక్సిపైర్ వంటి వాటిని ఎకరాకు 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచి పురుగులను ఉధృతి నివారించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3% గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున మనము పైరు విత్తిన మొలకెత్తిన 20 నుంచి 25 రోజులు వేసినట్టయితే దీన్ని కాండం తొలిచి పురుగులను సమర్థవంతంగా నియోగించుకోవచ్చు అనమాట. ఈ రకంగా అతి ముఖ్యమైనటువంటి వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్నలో మనం యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా ఆలోచించి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని రబీ ఆరుతడి పంటల్లో మనం ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత జొన్న, తర్వాత పెసర ఇట్లాంటి వాటిలో కూడా మనకు ముఖ్యంగా చూడాల్సింది అంటే నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం అనేది ముఖ్యంగా పూత దశలోను, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటిని తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకు ఈ జొన్న కావచ్చు, మేత జొన్న కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు, తర్వాత ముఖ్యంగా శనగ. శనగ విషయానికి వస్తే ఇటువంటి పంటల్లో మనకు కొన్ని యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మన దేశంలో రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఈ శనగ అతి ముఖ్యమైనది. కాబట్టి 4 నుంచి 5 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రబీ విత్తన సమయం వచ్చేసి 15 అక్టోబర్ నుంచి 1 నవంబర్ మొదటి పక్షం వరకు మనకు ఈ శనగను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 20 కిలోల నత్రజనిని 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వాడాల్సి ఉంటుంది. తర్వాత శనగ వర్షాధార పంట అయినప్పటికీ కూడా అవసరమైతే పంట కొమ్మలు వేసే దశల్లో విత్తనం 30 నుంచి 35 రోజుల తర్వాత, లేదంటే గింజ గట్టిపడే దశల్లో అంటే 55 నుంచి 60 రోజుల మధ్యలో నీటి తరిని ఇచ్చినట్టయితే కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఆ రకంగా మనకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత శనగలో ముఖ్యంగా వచ్చే శనగపచ్చ పురుగుకి ఎకరాకు 4 నుంచి ఆ పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్టయితే మనకు ఈ పక్షులు దాని మీద వాలి ఆ శనగపచ్చ పురుగులు తినడం జరుగుతుంది. కాబట్టి అటువంటి న్యాచురల్ ప్రాసెస్ను మనం పాటించినట్టయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రబీ ఆరుతడి పంటలు అయినటువంటి వరి కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న, తర్వాత పెసలు, తర్వాత మేతజొన్న, అదే రకంగా శనగలో ఇటువంటి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, తర్వాత కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు, విత్తన మోతాదు, తర్వాత విత్తే సమయము, తర్వాత రకాలు, తర్వాత సస్యరక్షణ, సూక్ష్మ పోషకాలు, తర్వాత పోషకాల యాజమాన్యాన్ని పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
3: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
4: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
5: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
6: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అనే ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజన్, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను రెమెడియల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది. అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా అప్పుడు అందరం ఒక ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 crore మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
5: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్య సేవలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
6: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 lakhs కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
5: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
6: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
5: రైట్ డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
6: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి. వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 square meters ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 types ఆఫ్ జోన్స్ ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్ గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్ లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ సెపరేట్ గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్ లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్ లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్ లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 dialysis beds మన క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే, ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 beds ఉన్నాయి, హెచ్డియూలో 6 beds ఉన్నాయి, ఐసోలేషన్ వార్డ్స్ 24 beds ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 beds, MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 beds, ఎమర్జెన్సీ 5 beds. టోటల్గా 50 beds మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 beds స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 beds స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
5: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
6: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందర తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటిల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
5: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
6: ధన్యవాదాలండి.
4: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు, రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక

నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్, పిఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పిఎంఎఫ్బివై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పిఎంఎఫ్బివై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ధి చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి

0: సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పిఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసి మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పిఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలం గట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్ధతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, విలువను పెంచి మార్కెట్ కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్, స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా స్థిరంగా లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై

హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. శ్రోతలు మెచ్చిన పాటలు హలో అభిరుచిలో ఇప్పుడు వింటారు. మీకు నచ్చిన పాటను మీరు వినాలంటే కనుక వెంటనే మొబైల్ తీసుకుని నేను చెప్పే నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ నెంబర్కు మీ పూర్తి వివరాలతో కూడినటువంటి డీటెయిల్స్ మాకు పెడితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం. మీ పూర్తి వివరాలు పంపించినటువంటి మా చిరునామా, మా ఫోన్ నంబర్ 7901084415, నంబర్ మరోసారి 7901084415. మెసేజ్ చేసిన శ్రోతలు, నమస్కారం అండి, హలో అభిరుచికి స్వాగతం. హలో అభిరుచిలో మా కోసం బాద్షా చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. కోరుతున్న శ్రోతలు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కువాయ్, సోనిక, హరికిషన్, జి వరలక్ష్మి, లడ్డూబాబా, మూసపేట, నరేష్ మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే బాద్షా మూవీ నుంచి మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, నార్లవాయి గ్రామం నుంచి సింగిరెడ్డి అనిలు, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి, మొమ్మిడివరం గ్రామం నుంచి పచ్చిక, సుదర్శన్, చంద్రకళ మాకు ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోత పేరైతే ఇవ్వలేదు. మేడం, మా కోసం ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మరొక శ్రోత కడప నుంచి వినయ్ శివుడు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఇప్పుడు బాద్షా మూవీ నుంచి ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

బాద్షా చిత్రం కోసం తమన్ సంగీతంలో, రామజోగయ్య శాస్త్రి రచనలో సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో పిరిచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి, గుడ్ ఈవినింగ్ మేరీ సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మాకు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్న వెంకటేశ్వం, గంగాధరం, శ్రీనివాస్, శివకోటి, శేఖర్ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, వీరు ఏదైనా ఒక పాట మా కోసం ప్రసారం చేయండి హలో బిరుచులు అంటూ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్, నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, ఈరోజు మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మీరు కనుక మీరు కోరిన పాట వినాలంటే కనుక మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో 7901084415 ఈ నంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీరు కోరిన పాటను ప్రసారం చేస్తాం. మాకోసం రవితేజ, సాయి కుమార్ నటించినటువంటి ఇరుముడి మూవీ నుంచి మల్లెకు మల్లెపూల పల్లకి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కుటుంబ సభ్యులు మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్నటువంటి శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం అంటున్న పాలెం పోలయ్య గారు కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మేడం గారు, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సోమనాథ, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు అహోబిలి వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. ధన్యవాదాలు మేరీ సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. అలాగేనండి, ధన్యవాదాలు. అలాగే శుభ సాయంత్రం అండి బంగారు తల్లి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి లక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, మా అందరి కోసం గుడ్ ఈవినింగ్ మేడం మేరీ సుజిత గారు, మేము కోరినట్లుగా ఏదైనా ఒక పాటను మా కోసం ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. 6:41 వాట్సాప్ మెసేజ్ పంపించాను అని అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, మీ పాట మీకు అందరి కోసం మంచి పాట అయితే వినిపిస్తాను. కోరుతున్న శ్రోత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలతో కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఇరుముడి చిత్రం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో ఈనాటి చివరి పాటగా విందాం.

ఎరుముడి చిత్రం కోసం జీవి ప్రకాష్ కంపోజ్ చేసినటువంటి పాట విన్నారు. వింటూనే ఉండండి 102.7 MHz పై. హలో విరుచి వాట్సాప్ కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు మెచ్చిన పాటలు విన్నారు.

అభిరుచి ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. వార్తల వివరాలు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారెల్స్. The world is only utilizing 94. So there's enough available. Aap 2014 ka daam dekh lo, 2021 ka daam dekh lo, 2026 ka daam dekh lo, aur 107,000 retail outlets are in the country. Ek jagah dry out nahi hua.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్ తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు ₹5 లక్షల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్ష యానం, అంకుర సంస్థలు నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్, ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
2: रबी हो या खरीफ हो, दोनों फसलें हमारे लिए बहुत महत्वपूर्ण हैं. इन कॉन्फ्रेंस में हम पूरी प्लानिंग करते हैं और प्लानिंग इसलिए महत्वपूर्ण है कि कहां कम बारिश हुई है, कहां ज्यादा बारिश हुई है, उपलब्ध संसाधन जल जैसे हमारे पास कितने हैं, मिट्टी में नमी कितनी है और इन परिस्थितियों में कहां कौन सी किस्म ज्यादा उपयोगी रहेगी. इसमें हम दलहन मिशन, तिलहन मिशन, प्राकृतिक खेती, विविधीकरण, डाइवर्सिफिकेशन, जिसमें गेहूं के अलावा बाकी फसलों पर भी ध्यान, तो सब चीजों पर विस्तृत और व्यापक चर्चा करेंगे.
0: దేశ ప్రగతి అభివృద్ధికి విద్యార్థులు దోహదపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్ట్రపతి మాట్లాడుతూ, విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016 సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచీ నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పతకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. అథ్లెట్ విత్యారామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్ లో కాంస్య పథకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పథకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్ బహదూర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో 2 దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Bharti FM 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లో. తీయనైన ఊసలు చెప్పేవారు లేక ఒంటరిగా ఉన్న మనసుకు మ్రోగిన అందెల చప్పుడే ఆ పరిచయం. కలత నిద్రలో జారిపోయే కలలా ఉండక నీలి సముద్రంలో అలలాగా తోడై ఉంటే ఇక వారి ఇరువురి జీవితం ప్రతిరోజు ఉదయించే ఒక కొత్త రోజుల మారదా. ఇదంతా మాటలుగానే ఇలా ఉంటే పాటల రూపంలో వింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. అందుకే మీకోసం ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్.

వన్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్ లో. మలిసంధ్య వేళలో వెచ్చగా తలదాచుకోవాలని ఆ కోరిక ఏ ప్రేమికులకు మాత్రం ఉండకుండా ఉంటుందో చెప్పండి. నడిరేయి వేళలో ఆశతో తడుముకునే ఆ కొడవే తీయని కావ్యాలుగా మారి ఇరువురిని ఒక్కడి చేసే ప్రయాణమే జీవితం. ఇది కాస్త ప్రేమ కావ్యాన్ని అర్థం కాని భాషలో చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఈ మాటలనే చాలా చక్కగా నేర్పరితనంతో రాస్తే ఒక పాటగా మలిచితే ఎంత బాగుంటుందో తెలుసా? అది తెలియాలి అంటే ఆజాద్ చిత్రం నుంచి ఈ పాటను మీరు వినాల్సిందే.

0: Mukti FM 101.3.
1: ವೀಣ ವೇಣುವೈನ ಸರಿಗಮ ವಿನ್ನಾವಾ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:05. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ గ్యాంగ్ లీడర్ మరియు కూలీ నెంబర్ 1. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దొంగ దొంగ మరియు కొండవీటి దొంగ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ಅಸುಬಿ ಕಿಂದಿಲೆ ತಾತ ಮನ ಸೂರಿ

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు బుల్లమ్మ బుల్లోడు మరియు అంతా మన మంచికే. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: बाबू नीने
1: अब्बा ये अंत बांधी
0: ये अंता

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.

నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.